ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం తొలి రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56.40. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం స్వర్ణభారతి బృందగానం, పేరాల భరతశర్మ గారి సాహిత్యం, డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారి సంగీతం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:37. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలీ.

0: 27 women athletes, with athletics accounting for the largest share of 73 participants. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. ముందుగా శ్రీ సూర్యాష్టోత్తర శతనామావళి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు చింతన వింటారు. బైబిల్ సూక్తులు, వ్యాఖ్యాత రెవరెండ్ ఉరం ఇజ్రాయెల్ రాజు.
1: నిజమైన స్నేహం ఆపదలో అండగా నిలిచినవాడే నిజమైన మిత్రుడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. విశ్వాసము, నిజాయితీ, నిస్వార్థ ప్రేమ, పరస్పర గౌరవం, క్షమించే స్వభావం, మంచి మార్గంలో నడిపించడం, రహస్యాలను కాపాడడం వంటి లక్షణాలు నిజమైన స్నేహానికి రుజువులు. అవసరమైన సమయంలో తోడుగా నిలిచేవాడు, తప్పుని ప్రేమదిద్దేవాడు మాత్రమే కాదు, ఆయన మానసిక బలాన్ని పెంచుతాడు. కష్టకాలంలో ధైర్యం కలుగుతుంది. సమస్యను పంచుకోవడం ద్వారా మనసుకు ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగ ఒత్తిడిలోన్న వ్యక్తికి స్నేహితునితో మాట్లాడిన తరువాత మనశ్శాంతి కలుగుతుంది. సత్ప్రవర్తనను అలవాటు చేస్తుంది. చెడు స్నేహాలను విడిచిపెట్టి చదువుపై దృష్టి పెట్టమని మంచి స్నేహితుడు సలహా ఇస్తాడు. మన సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తాడు. విజయాన్ని రెట్టింపు చేస్తుంది, బాధను సగానికి తగ్గిస్తుంది. నిజమైన స్నేహం కష్టకాలంలో ఉంటుంది. ఒకవేళ ప్రతికూలతలు ఎదురైనప్పుడు తప్పుడు స్నేహం ప్రమాదకరం. చెడు స్నేహితులు వ్యసనాలు, చెడు అలవాట్లకు దారితీస్తారు. చెడు సహవాసం వల్ల చదువును నిర్లక్ష్యం చేయొచ్చు. ప్రతి నిర్ణయానికి స్నేహితుడిపైన ఆధారపడితే స్వతంత్ర ఆలోచన తగ్గుతుంది. సరైన సంభాషణ లేకపోతే విభేదాలు వస్తాయి. రహస్యాలను బయటపెడితే సంబంధం దెబ్బతింటుంది. విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి నిజమైన స్నేహితుడు కాదు. ఇద్దరు స్నేహితులు అడవిలో నడుస్తున్నారు. ఒక ఎలుగుబంటి వచ్చింది. ఒకడు చెట్టెక్కాడు, మరొకడు చనిపోయినట్లు నటించాడు. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత, ఎలుగుబంటి నీ చెవిలో ఏముంది అని అడిగాడు. అతడు ఇలా అన్నాడు, ఆపదలో వదిలేసే వ్యక్తిని స్నేహితుడని నమ్మవద్దు. నిజమైన స్నేహితుడు కష్టకాలంలో వదిలిపోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఓ విద్యార్థి అనారోగ్యంతో క్లాసులకు హాజరు లేకపోయినప్పుడు అతని స్నేహితుడు ప్రతిరోజు నోట్స్ ఇచ్చి పరీక్షలకు సిద్ధం చేయడంతో ఇద్దరూ మంచి మార్కులు సాధించారు. నిజమైన స్నేహం ఒకరిని మరొకరు ఎదగడానికి సహాయపడుతుంది. తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దడమే కాదు, విజయంలో ఆనందిస్తాడు, అపజయంలో ధైర్యం చెబుతాడు. స్వార్థం కోసం స్నేహం చేయడు, మాట నిలబెట్టుకుంటాడు, నమ్మకాన్ని కాపాడుతాడు. నిజమైన స్నేహం జీవితంలో అత్యంత విలువైన సంపదలో ఒకటి. బైబిల్ గ్రంథంలో సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించడని వ్రాయబడింది. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు మిమ్మును దాసులని పిలువక స్నేహితులుగానే పిలుస్తున్నాను అని, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడని తెలియజేయడం మనం చూస్తున్నాం. ఆ రీతిగా నిజమైన స్నేహితుడు, మంచి స్నేహితుడు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొట్టడమే కాదు, నీ అపజయంలో నీ పక్కనే నిలుస్తాడు. అందుచేతనే స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవడం, మనము నిజమైన స్నేహితులుగా ఉండడం అత్యంత అవసరమైనది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.

0: పండ్ల తోటల్లో బెట్ట పరిస్థితులలో తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు వింటారు.
1: మనకి రకరకాల పండ్ల తోటలు ఉంటాయి. మామిడి కానీ, కొబ్బరి కానీ, పామాయిల్ కానీ, లేకపోతే ఇతర రకాలైనటువంటి జామ, ఇలా అనేక రకాల పండ్ల తోటలు మనం సాగు చేస్తూ ఉంటాం. వీటిలో కొన్ని నీటి ఆధారంగా, అంటే మనము బోరు ద్వారా నీరు పెట్టి వాటిని మనం సాగు చేస్తూ ఉంటాం. కొన్ని చోట్ల వర్షాధారంగా కూడా సాగయ్యేటువంటి పండ్ల తోటలు ఉంటాయి. ఏదేమైనా బెట్ట పరిస్థితులు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, అంటే మనకి మామూలుగా వానలు పడటం తక్కువైనప్పుడు, లేదా బోర్లో నీరు తక్కువైపోతూ తక్కువైపోతూ మరి దొరకనప్పుడు, మనము ప్రధానంగా పండ్ల తోటల్ని కాపాడుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మామూలు పంటలైతే ఒక 3 నెలలు 4 నెలల్లో అయిపోతుంది, మళ్ళీ కాకపోతే ఇంకో పంట వేసుకుంటాం. కానీ పండ్ల తోటలు అట్లా కాదు. మనకు దశాబ్దాలు దశాబ్దాలు ఫలసాయాన్ని ఇస్తుంటాయి, మనకెంతో సేవ చేస్తుంటాయి. ఏదైనా కరువు వచ్చినప్పుడు, లేకపోతే బెట్టర్ వచ్చినప్పుడు, ఎల్నిన లాంటి పరిస్థితులు వచ్చి సరైనటువంటి వానలు పడనప్పుడు, బోర్లో నీరు అడుగంటిపోతున్నప్పుడు, మనం వాటిని ముందు అసలు ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ప్రధానంగా నీరు మనకి ప్రాణాధారం కాబట్టి ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకోవటం అనేది నేర్చుకోవాలి. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బోర్లో నీళ్లు మనం విచ్చలవిడిగా కనుక వాడేస్తే భవిష్యత్తులో మనకి బోర్ నీళ్లు తక్కువైపోవచ్చు. ఇది మనొక్కలకు సంబంధించిన విషయం కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా అలానే చేయాలి. ఎందుకంటే కింద భూగర్భంలో ఉన్నటువంటి నీరు ఒకరికొకరికి సంబంధం ఉండొచ్చు. మరి ఒకళ్ళు ఎక్కువ వాడినా కూడా భవిష్యత్తులో మరి ఇంకొకరికి సమస్య వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే అందరూ ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి నీటిని జాగ్రత్తగా వాడుకుంటే అందరికీ మేలే. అందుకేం చేయాలి మనం? మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా పండ్ల తోటలు అంటే ఉన్నటువంటి నీటిని సద్వినియోగపరచుకోవడానికి మనకున్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గం బిందు సేద్యం. బిందు సేద్యంలో మనం చెట్టు దగ్గర అవసరాన్ని బట్టి చుక్క చుక్క నీరు మాత్రమే వేస్తూ ఉంటాం. అదే మామూలుగా నీరు పెడితే పాదులు తీసి నీరు కట్టామనుకోండి, చాలా లీటర్ల వేల లీటర్ల నీరు ఆడ మనం పెట్టడం జరుగుతుంది. కానీ బిందు సేద్యంలో అట్లా కాదు, అవసరమైనంత మాత్రమే అవసరమైన సమయంలోనే మనం చుక్క చుక్క నీరు పడేట్టుగా మనం నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదిగాక మామూలు పద్ధతులు మనము ఎరువు వేసి మళ్ళీ నీళ్ళు పెడతాం. కానీ ఇక్కడ సరాసరి ఎరువుల్ని బిందు సేద్యం ట్యాంకులోనే కలిపేసి ఎరువుతో పాటుగా నీరు చుక్కలు మనకి పాదులు పడేట్టుగా చేసుకోవచ్చు. ఎంత వెసులుబాటు! కాబట్టి మనం పంటను బట్టి, అలాగే చెట్టు వయసును బట్టి ఎంత నీరు ఇచ్చుకోవచ్చు అనేది కూడా మనం బిందు సేద్యంలో నియంత్రించుకోవచ్చు. ఎంత కావాలో అంతే ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి, మనము నీరు ఇచ్చేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఎండ సమయంలో ఇవ్వకుండా, ఎందుకంటే వృధాగా ఆవిరైపోతూ ఉంటాయి, ఉన్నదే తక్కువ నీరు. కాబట్టి ఆవిరైపోకుండా మనము చల్లటి వేళల్లో, ఉదయం కానీ సాయంకాలం వేళ కానీ తడిచ్చినట్లయితే కనుక నీరు మనకు వృధా కాకుండా మొక్క తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు మనము ఈ చెట్టు చుట్టూరు కూడా పాదులు తీస్తాం. ఆ పాదుల్లో నీరు నిల్వ ఉండేలాగా, అంటే మనం నీరు పెడతాం ఆ నీరు ఆవిరైపోతూ ఉంటుంది, అట్లా కాకుండా నీరు నిల్వ ఉండేలాగా చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవాలి. నీరు నిలబెట్టుకోవడానికి ఏం చేసుకోవచ్చు? రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు మనకి కొబ్బరి తోట ఉందనుకుందాం. కొబ్బరి తోటలో మనకి కొబ్బరి చిప్పలు సంబంధించిన పీచు అన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా మనం చెట్టు మొదలు చుట్టూరు కూడా ఒక 2 మీటర్ల దూరం వరకు ఈ కొబ్బరి పీచుని బోర్లించి, మనం చిప్పలు పగలగొట్టి వాటిని బోర్లించి మనం గనక దాన్ని గనక కప్పేస్తే ఆ చుట్టూరు కూడా మనం పోసినటువంటి నీరు వృధా కాకుండా పీచులో దాగి ఉంటుంది. చాలా కాలం దాకా ఆ ప్రాంతంలో తడి తక్కువ కాకుండా ఉంటుంది. బెట్ట వచ్చినా కూడా మన మొక్కలకి ఎలాంటి నష్టం లేకుండా, ముఖ్యంగా చెట్లకు ఎలాంటి నష్టం లేకుండా కాపాడుకోవచ్చు. దానికి తోడు మనకి చెట్లకి మధ్యలో దూరం చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా పండ్ల తోటల్లో ఆ మధ్యలో ఖాళీ ప్రదేశం అంతా కూడా ఉన్నటువంటి తడి, మామూలుగా వానలు పడ్డప్పుడు ఏదన్నా తడి ఉన్నా, లేదా ఏదైనా నీళ్లు పెట్టినప్పుడు తడి ఉన్నా, అదంతా కూడా మరి ఎక్కువ స్థలం ఉండటం వల్ల ఎండ వేడిమికి ఆవిరైపోతూ ఉంటుంది. అట్లా కాకుండా భూమిని అంతా కూడా భూమికి దగ్గరగా ఉండేలాగా మొక్కల్ని మనం వేసేసుకొని కప్పు ఉంచేలాగా

చేస్తే అనవసరంగా నీటి ఆవిరి తగ్గుతుంది. కాబట్టి మనం ఈ తోటల పిల్లి పెసరం కానీ జనుము కానీ ఇలాంటి పచ్చి రొట్టె పంటల్ని పెంచి వాటిని మళ్ళీ మన భూమిలో కలిదున్నట్లయితే భూమి నాణ్యత పెరుగుతుంది, భూమిలో నీటిని పట్టుంచే శక్తి పెరుగుతుంది. అప్పుడు మనం తక్కువ నీరు పెట్టినా కూడా

0: మనము కొబ్బరి తోటలకు కానీ వాటికి కానీ పొటాష్ అనేటువంటి పోషకాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే ఆ పండ్ల తోటలకి సిఫార్సు చేస్తారో వాళ్ళు సిఫార్సు చేసినటువంటి పొటాష్ మటుకు ఖచ్చితంగా ఇవ్వాలి. నత్రజనిని అనవసరంగా ఎక్కువ మోతాదులు వేయకుండా మన అవసరాన్ని బట్టి అవసరమైనంత మేరకే మనం ఇచ్చుకున్నట్లయితే మనకి పండ్ల తోటల్లో మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనకి సాధారణంగా వచ్చేటువంటి ఈ చెత్తాచెదారం ఉంటుంది పండ్ల తోటల నుంచి, ఆకులు రెమ్మలు మరి ఇవన్నీ కూడా వృధాగా పడేయకుండా ఖాళీ ఆకులన్నింటినీ కూడా చెట్టు మొదల చుట్టూ కూడా మనం పెట్టుకోగలిగితే, అలాగే వరుసల్లో మధ్యలో కూడా ఖాళీ ఉన్న ప్రదేశాన్ని అంతగా కప్పుకోగలిగితే తేమ ఆవిరి కాకుండా మనం పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొన్ని రకాల పురుగులు ఎక్కువయ్యేటట్టు అవకాశం ఉంది, వేడి వాతావరణంలో నల్లి లాంటిది, వాటికి సంబంధించి వేప నూనె మనం తీసుకొని ఈ ఎజారిడిక్టమ్ 10,000 ppm మందుల్ని 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నా కూడా మనకి ముఖ్యంగా ఈ కొబ్బరిలో వచ్చేటువంటి ఈ నల్లి నివారణ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది.
1: పండ్ల తోటల్లో బెట్ట పరిస్థితుల్లో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు విన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. తదుపరి 24 గంటల వరకు చెల్లుబాటు అయ్యే సూచన ఏమిటి అంటే, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కోసే అవకాశం ఉంది. భారీ వర్షపాత హెచ్చరిక ఏమీ లేదు. తర్వాతి 2 రోజులు కూడా గణనీయమైన మార్పు ఏమీ లేదు.

ఈరోజు సాయంత్రం 7:15 ఫామ్ టు సిటీ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రాయోజిత కార్యక్రమం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చిరుధాన్యం ఆరోగ్య పథకం, హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి సింగంపల్లి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి ఏ బృందకుమారి.

0: శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్య, పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government has given the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Viksit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Viksit Bharat.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదేవిధంగా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడ

0: ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్లా కూడా అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ది చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: अथ वार्ताः ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్లీ

7:20 ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాటగా నేషనల్ స్పేస్ డే. అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా కులదీప్ నయ్యర్ రచయిత, పత్రికా రచయిత, వారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా సమాచారవాణి. డైలీ హైలైట్స్ ఆన్ BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026.

7:40 లేఖ కావాలి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ. పఠనం శ్రీ ఎస్ అమర నారాయణ. ఎనిమిది గంటల 35 నిమిషాలకు కర్ణాటక మ్యూజిక్ కోఆర్డినేషన్ కాన్సర్ట్. శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం నాదస్వరం. శ్రీ ఆవులపాటి శరత్బాబు సహకార నాదస్వరం. శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఏఐఆర్ కడప వారి సౌజన్యంతో. తొమ్మిది గంటల 35 నిమిషాలకు మీ అందరికీ నచ్చిన పాటల పల్లకి. మీకు నచ్చిన పాటలు వాట్సాప్ సందేశం ద్వారా వినవచ్చు. ఇంకా 10 గంటలకు వార్తావాహిని. పది గంటల 15 నిమిషాలకు పాటల పల్లకి మళ్ళీ కొనసాగుతుంది. 10:30 నుంచి ఆప్కీ మన్పసంద్ హిందీ సాంగ్స్. మీకు నచ్చిన హిందీ సాంగ్స్ వాట్సాప్ సందేశం ద్వారా మీరు వినవచ్చు. పదకొండు గంటలకు పోస్ట్ బాక్స్ నంబర్ 111. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 డివోషనల్ మ్యూజిక్. శ్రీమతి గార్లపాటి శేషకుమారి, శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం. ఒంటిగంట 20 నిమిషాలకు తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఇంకా 1:30 మహిళావాణి. రెండు గంటల 30 నిమిషాలకు బాలభారతి. 3 గంటలకు నాటకం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే

0: ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమాపేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు, వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యం

నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమాపేశంలో చర్చించారు. సమాపేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
1: 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కేరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు ఈ మాసపు పాట వింటారు. చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ STGV వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత.

ఈ మాసపు పాట విన్నారు చిన్ననాటి స్నేహితులం. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు. సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఇప్పుడు ఉదయ సమీరాలు వింటారు. నేటి మాటగా ఈరోజు నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం. 2023లో చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చారిత్రాత్మకంగా సురక్షితంగా దించిన జ్ఞాపకార్థం మన దేశం 2026 ఆగస్టు 23న 3వ వార్షిక జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మీకు గుర్తుందా, ఆ రోజున మన దేశం ప్రవేశపెట్టిన చంద్రయాన్ 3 దక్షిణ ధ్రువం పైన దిగుతున్న ఆ సందర్భాన్ని దేశం మొత్తం లైవ్లో చూసింది. ప్రతి స్కూల్లో కూడా లైవ్లో విద్యార్థులందరూ చూసే విధంగా ఏర్పాటు చేశారు. యూట్యూబ్లో లైవ్ వచ్చింది, అందరం చూసి చాలా ఆనందానికి గురయ్యాం కదా. అది మనకు చాలా గర్వంతో కూడుకున్న క్షణం. ఆ క్షణాన్ని పురస్కరించుకొని నేషనల్ స్పేస్ డేగా మనం జరుపుకుంటున్నాం. 2026 సంవత్సరానికి ఈరోజు అధికారిక ఇతివృత్తం ఏమిటి అంటే, విశిష్ట భారత్ దిశగా ఆవిష్కరణ, సహకారం, ఇంకా ప్రపంచ అంతరిక్ష నాయకత్వం కోసం ఆకాంక్షించడం అనేది ఈ సంవత్సరం మన థీమ్. విక్రమ్ ల్యాండర్ ఇంకా ప్రజ్ఞాన్ రోవర్ శివశక్తి పాయింట్ వద్ద దిగిన వార్షికోత్సవాన్ని ఇది సూచిస్తుంది. మీకు గుర్తుందా, ఆ రోజు విక్రమ్ ల్యాండర్ దిగిన ఆ ప్రదేశానికి మన దేశం శివశక్తిగా నామకరణం చేసింది. దీనితో మన దేశం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిచింది. దేశీయ సాంకేతిక ఆవిష్కరణ, ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్లు, ఇంకా విద్యాసంస్థలతో అంతర్రంగ సహకారం, ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష నాయకత్వానికి ప్రముఖంగా మనం ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం, ఇంకా ప్రణాళికాబద్ధమైన భారతీయ అంతరిక్ష కేంద్రం వంటి రాబోయే జాతీయ మైలురాళ్లకు ఈరోజు ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది, ఒక బలమైన మోటివేషన్ ఇస్తుంది. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ఇంకా నిపుణుల ప్యానెల్ చర్చలతో నిర్వహించబడుతుంది ఈరోజు. ఇస్రో ఇంకా ప్రభుత్వ ప్రచార వేదికల ద్వారా సమన్వయం చేయబడిన దేశవ్యాప్త విద్యా సంస్థల కార్యక్రమాలు, సైన్స్ క్విజ్లు, ఇంకా ప్రజా ప్రతిజ్ఞలు చేయబడతాయి. బాగుంది కదా.

గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఇంకా ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ నిరసనలో ఆయన తన చొక్కా గుండీలు విప్పి గుండెను ఎదురుగా చూపించి ధైర్యాన్ని చాటారు. ఆ ధైర్యానికి ఆయనను ఆంధ్ర కేసరి అంటారు, అంటే ఆంధ్ర సింహం అని అర్థం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత విశేషాలు ఏమిటి అంటే, ఆయన ఆగస్టు 23, 1872న ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెం గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ బారిస్టర్ అంటే లా న్యాయవాదిగా ఆయన విద్యను పూర్తి చేశారు. మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా పనిచేసి భారీగా సంపాదించిన ఆ సంపదను ప్రజాసేవకే ఖర్చు చేశారు. మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. 1928లో మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో బ్రిటిష్ పోలీసుల తూటాలకు ఎదురు నిలిచి ధైర్యం ప్రదర్శించారు. 1946లో మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1953 అక్టోబర్ 1న తెలుగువారి కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజల కోసం నిరంతరం పరితపించిన ఆయన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఒంగోలు జిల్లాకు ఆయన పేరును పెట్టడం జరిగింది. ఆ జిల్లాయే ఇప్పుడు మనకు ప్రకాశం జిల్లాగా వెలుగొందుతుంది.

అలాగే ప్రముఖ రచయిత కులదీప్ నయ్యర్ వారి వర్ధంతి ఈరోజు. వారి జీవిత విశేషాలు తెలుసుకుందామా? ప్రముఖ భారతీయ పాత్రికేయులు, రచయిత, మానవ హక్కుల ఉద్యమకారులు. ఆయన ఆగస్టు 14, 1923న జన్మించి ఆగస్టు 23, 2018న మరణించారు. పత్రికా స్వాతంత్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వాతంత్ర అణచివేతను ఆయన ధైర్యంగా వ్యతిరేకించి అరెస్ట్ అయ్యారు. 1990లో యునైటెడ్ కింగ్డమ్ దేశానికి భారత హైకమిషనర్గా సేవలందించారు. 1997 నుంచి 2002 వరకు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు వాఘా సరిహద్దు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనను ఆయన నిర్వహించారు, శ్రీకారం చుట్టారు. ఆయన రాసిన ముఖ్యమైన రచనలు ఏంటి అంటే బిట్వీన్ ద లైన్స్, ఇది 1969లో విడుదలైంది. ఇంకా ఇండియా ఆఫ్టర్ నెహ్రూ 1975లో ఈ పుస్తకం రాశారు. ది జడ్జ్మెంట్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ది ఎమర్జెన్సీ ఇన్ ఇండియా 1977లో ఈ పుస్తకం రాశారు. ఆటోబయోగ్రఫీ బియాండ్ ది లైన్స్ 2012లో రాశారు. రామ్నాథ్ గోయంకా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. అలాగే మరణానంతరం పద్మభూషణ్ పురస్కారం కూడా ఆయనకు లభించింది. ఉదయ సమీరాలు విన్నారు. మరికొద్ది క్షణాల్లో డైలీ హైలైట్స్ ఆన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్.

0: లిటిల్ బిట్ కైండ్ ఆఫ్ డౌట్ఫుల్ అబౌట్ ఎవ్రీ స్ట్రోక్స్ వాట్ వి ఆర్ ప్లేయింగ్ ఐ ఫీల్ లైక్ యా.
1: గాయత్రి సే భీ కుచ్ మౌకో పర్ చూక్ హుయి.
2: వో లోగ్ కాఫీ పేషెంట్లీ ఖేలే, వి కుడెంట్ మ్యాచ్ బోథ్ ఆఫ్ దోస్ థింగ్స్. థోడే పాయింట్స్ ఐసే థే జో హమ్ కన్వర్ట్ కర్ సక్తే థే పర్ రిథమ్ నీ ఆయా.
1: ఔర్ చీనీ జోడీ నే భర్పూర్ ఫాయదా ఉఠాతే హుయే 21-13 సే దూసరీ గేమ్ జీత్ మ్యాచ్ మే బరాబరీ హాసిల్ కీ. తీసరీ గేమ్ మే టాన్ ఔర్ ల్యూ నే దిఖాయా కీ వో క్యో వరల్డ్ ర్యాంక్ నంబర్ 1 హై ఔర్ 21-8 సే ఉసే జీత్ ఫైనల్ కా టికెట్ బుక్ కర్ లియా. కోచ్ గోపీచంద్ పులేలా కోర్ట్ సైడ్ పర్ మౌజూద్ థే. మ్యాచ్ కే బాద్ ఉన్హోనే మానా కీ ఉన్కీ శిష్యాఓ సే గల్తియాన్ హుయీ, లేకిన్ ఇస్ బాత్ సే భీ ఇన్కార్ నహీ కియా కీ చీనీ జోడీ నే బెహతరీన్ ఖేల్ దిఖాయా.
3: స్టిల్ ద సెకండ్ గేమ్ మిడ్ పార్ట్ దే వర్ క్వైట్ దేర్ ఇన్ ద మ్యాచ్ అండ్ సడన్లీ దే డిడ్ంట్ కాంటాక్ట్ ద షటిల్ అస్ మచ్ అండ్ దెన్ దే జస్ట్ లాస్ట్ ఇట్. బట్ ఆల్సో క్రెడిట్ టు ద చైనీస్ గర్ల్స్ బికాస్ దే వర్ సర్వింగ్ వెరీ వెల్ బికాస్ దే వాస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పిన్ అండ్ టంబుల్ ఆన్ ద సర్వ్ అండ్ దెన్ ఆన్ ద ఫస్ట్ రిటర్న్ దే వర్ హిట్టింగ్ వెరీ హార్డ్ ఆన్ ద ప్యారలల్. సో ఐ థింక్ గాయత్రీస్ అండ్ ట్రీసర్స్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఆన్ ది అటాక్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వాస్ నాట్ హ్యాపెనింగ్, బట్ ఓవరాల్ హ్యాపీ విత్ ద వే దే హావ్ ప్లేడ్.
1: जब चीनी जोड़ी से पूछा गया तो उन्होंने कहा कि रणनीतिक रूप से तो वो इस मुकाबले के लिए तैयार थे ही, पर उसके साथ भारतीय फैंस की जन गर्जना का भी उन पर कुछ ज्यादा असर हुआ
4: नहीं.
5: Currently play with them. We had to make specific plans, strategies to play against them. They will get support from the like home crowd. So it was a very normal thing for them.
1: Trisa aur Gayatri ko bhale hi kanse padak se santosh karna pada ho, unke is ek matra padak ne भारत के लिए एक कमाल का कीर्तिमान स्थापित किया है. 2011 से हर साल BWF वर्ल्ड चैंपियनशिप्स में कम से कम एक पदक जीतने वाले सिर्फ दो देश हैं, चीन और भारत. और कितने युवाओं को सपने देखने की वजह दी है, कितनों के दिलों में उम्मीद जगाई है, ये हौसला दिया है कि वो भी विश्व स्तरीय मंच पर कुछ कर सकते हैं, उसका कोई माप नहीं. शायद इसलिए इस हफ्ते उन्हें अर्जुन पुरस्कार देने की घोषणा भी भारतीय सरकार ने की है.
0: Being into that club, I feel like so happy. There is a lot of journey we have in future. I feel like this is just a start. We just need to take this as a positive and in a confidence way. I feel like this all moments and getting this medal and even that Arjun Award this week when they announced, I feel like that also give us some other boost in this tournament.
1: Is category ke dusre semi-final mein Dakshin Korea ki Baek Hana aur Lee So Hee ki jodi ne jeet hasil kar final mein pravesh paya hai. Wahin purushon के सिंगल्स में पहला सेट हारने के बाद फ्रांस के एलेक्स लानियर ने मजबूत वापसी की और वर्ल्ड चैंपियनशिप्स के फाइनल में पहुंचने वाले पहले फ्रांसीसी खिलाड़ी बन गए. लेकिन फाइनल से पहले जज्बातों में बह जाने और जश्न मनाने से एलेक्स ने साफ इनकार कर दिया.
6: I mean, I don't feel that emotional at the moment. I think I'm a little bit too tired, but I'm also proud of the way I managed that match. Also, mentally, I'm not really thinking how big it is. We haven't done the tournament yet, so definitely I'm still in the tournament and I don't want to think about any kind of historical aspect or anything.
1: उनसे हारने वाले विक्टर लाई को कांस्य पदक मिला है जो उनका वर्ल्ड चैंपियनशिप्स में दूसरा पदक है.
7: Of course, I'm really proud to have another world's medal. Not everyone can say that they have two, so I'm really proud, first of all. Hopefully, we're inspiring some young kids from our countries.
1: Alex का सामना फाइनल में जापान के कोडाई नारोका के साथ होगा. महिलाओं के सिंगल्स में जापान की अकाने यामागुची और दक्षिण कोरिया से आने वाली मौजूदा ओलंपिक चैंपियन आन से युंग आमने सामने होंगी. पुरुषों के डबल्स में खिताबी भिड़ंत में होंगे मौजूदा ओलंपिक चैंपियन मलेशिया के एरन चिया और सो वुई यिक. उनसे भिड़ेंगे भारतीय प्रशंसकों का दिल तोड़ देने वाले चीन के लियांग और वांग. मिक्स डबल्स में फ्रांस के गिक्वेल और डेलरू की जोड़ी चीन की फेंग और हुआंग की जोड़ी से भिड़ेगी. प्रोड्यूसर शाहनवाज खान और एडिटर वंदना के साथ इंदिरा गांधी इंडोर स्टेडियम से मोहम्मद शाहिद आजमी की रिपोर्ट लिए मैं दर्पण टिकिया.

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి. శ్రోతలందరికీ కూడా నమస్కారం, ఆహ్వానం.
1: నమస్కారం. మనకు లేఖావళి ద్వారా చాలామంది లేఖలు పంపించారండి.
0: లేఖలు పంపించారు, వాటిలో కొన్ని కార్డులు ఉన్నాయి, కొన్ని రచనలు ఉన్నాయి. ముఖ్యంగా సత్యవాడ సోదరీమణులు గారు వీరు రాస్తున్నారు. పాటల వల్లకి సమయాన్ని చాలా బాగా వినియోగిస్తున్నారు. పాత పాటలకు సమయం ఉంది, పాత పాటలు కూడా ఇస్తున్నారు. మంచి మంచి పాటలు ఉన్నాయి, బాగున్నాయి అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సంధ్యారాగం కార్యక్రమంలో రెండు భాగాలుగా ప్రసారం చేసిన పైడిపాల గారితో పరిచయం ఆకట్టుకుంది. వారి కుటుంబ నేపథ్యం, విద్యా ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా చాలా బాగా అడిగి మంచి సమాధానాలని రాబట్టారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉండండి. కేశవదాసు, లలిత గోపాలం ప్రస్తావన తీసుకురావడం బాగుంది. సంగీత కార్యక్రమాలు, లలిత సంగీతం కూడా బాగున్నాయని రాస్తున్నారు. ఇది జనపరెడ్డి సర్వేశ్వరరావు గారు, పరవాడ మండలం విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ప్రతిరోజు మనం 11 నుంచి 12 వరకు మధురిమ ప్రసారం చేస్తూ కొంత వ్యాఖ్యాన పరిమళం కూడా జోడించి చిత్రగీతాలు అందిస్తున్నాము. చిత్రగీతాల మాలిక జత చేస్తున్న తీరు చాలా అమోఘం, అద్భుతం అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏమిటో
1: బాగా చక్కగా రాస్తున్నారు అందరూ.
0: ఇగో ఈ వీరు ఎవరో ఈమెయిల్ కూడా పంపించారు. శ్రీదేవి గారికి, మానస గారికి అభినందనలు. మహిళావాణి కార్యక్రమంలో శ్రావణ మాసం గురించి చెప్పారు, 13వ తేదీ బాగుంది. అలాగే 20వ తేదీ ఈ నెల మధ్యాహ్నం 1:30 ముత్యాల ముంగిళ్ళు డాక్టర్ రాజ్యలక్ష్మి గారితో పరిచయం బాగుంది. శారీరకమైన మార్పులు, మానసిక మార్పుల గురించి విషదంగా పేరూరు వెంకట సోమశేఖరు, పేరూరు బ్రహ్మరామ గారు రాస్తున్నారు లాసన్స్ బే కాలనీ నుండి. మరి అదేమిటి ఆ ఉత్తరం?
1: గౌరవనీయులు శ్రీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులు వారికి నమస్కారం. అయ్యా, ఆకాశవాణిలో చింతలలో నేటి మాటలో మంచి మంచి విషయాలు చెబుతున్నారు. పల్లెసీమల్లో ఇంకా పొలం పనులు ప్రోగ్రాంలో కూడా, యువవాణిలో కూడా ఉపయోగకరమైనవి ప్రసారం చేస్తున్నారు. ఆకాశవాణి వారికి, సిబ్బందికి అభినందనలు. ఇంకా సగుబండి సన్యాసిరావు గారు పాడిన రంగస్థల పద్యాలు వినిపించమని లేఖావళి ప్రోగ్రాంను, ఉదయ సమీరాలు ప్రోగ్రాంను, జానపద గేయాలు ప్రోగ్రాంను, ముత్యాల ముంగిళ్ళు వీటన్నిటిని కూడా మీ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంచండి, మేము చూసి ఆనందిస్తాము అంటున్నారు.
0: అధికారులు ఈ సూచన పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఈ సూచన చేసింది ఎవరు?
1: సీరపు వసుంధర, చార్విక్, తన్సిక, తస్వక, ముదిలిబాబు, ఇంకా సీరపు శ్రీనివాసరావు, శిరీష, శంకర్రావు, ఇంకా శ్యామ్, సౌర్య, శృంగవరపు కోట గ్రామం నుంచి.
0: వీరెవరో రాశారు ఒక పద్యంతో కూడా, నిధులలేమి వల్ల నిలకడై ఉండదు, నడక మార్పు తెచ్చు నీరసంబు, ఉరుకు ఒడుగులేక ఉబకాయము వచ్చు, కదలకుండ తినక కొవ్వు పెరుగు అని ఒక సూక్తితోటి మొదలెట్టి ఆకాశవాణి సంచాలకుల వారికి మీరు 9 జూలై మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం ప్రసారం చేశారు, బాగుంది. బి అప్పలనాయుడు గారితో సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం, ఏపీఎస్ఆర్టీసీ జనరల్ మేనేజర్ అప్పలనాయుడు గారు. అలాగే బస్సు యాప్ ద్వారా ఎలాగ టికెట్లు బుక్ చేసుకోవాలి, ఈ విశేషాలన్నీ కూడా బాగున్నాయి. పాడి పశువుల గురించి, గొంతువాపు వ్యాధి గురించి కూడా పల్లెసీమల్లో వాటిల్లో మంచి మంచి అంశాలు ఇస్తున్నారు. జీవన ఎరువులు ఎలా తయారు చేస్తారు, ఎప్పుడు ఎలా ఉపయోగించాలన్న విషయం చెప్తూ రసాయన ఎరువులు వాడకూడదని చెప్పారు. అలాగే ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు. పల్లెసీమల్లో వాటిలోను ఇంకా కార్యక్రమాలని

0: పాటలతోటి సమర్పించిన వ్యాఖ్యాత్రి పద్మిని గారికి ధన్యవాదాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులకి నమస్కారాలు. కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి అని రాశారు. వీరు ఈ రాసిన వారు వారి పేరు చిరునామా పూర్తిగా చిన్న దళతు అని అన్నారు. ఇంకా వారి ఊరు పేరు ఇవన్నీ కూడా స్పష్టంగా రాస్తే చక్కగా ఇంత గొప్ప అభిప్రాయాన్ని ఐదారు కాగితాల్లో వీరు నెల్లూరు నుండి రాశారు. పేరు స్పష్టత ఉంటే బాగుంటుంది. ఈ ఐదారు కాగితాల్లో రాసిన దాన్ని కుదించి కొంచెం దస్తూరి కుదురుగా ఉండేటట్టు ఉంటే ఎదురుగా ఉన్న అంశాన్ని మధురంగా వారి హృదయాన్ని మనం ఆవిష్కరించడానికి ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ఉత్తరాల్లో తప్పకుండా దాన్ని పాటిస్తారని
1: కుదురుగా ఎదురుగా మధురంగా.
0: రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుండి రాస్తున్నారు. 18వ తేదీ ఈ నెల మంగళవారం మధ్యాహ్నం ప్రసారమైన రంగస్థలి శీర్షిక సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్ట పద్యాలు బాగున్నాయి. కళ్ళ ముందు కదలాడేలాగా గానం చేశారు కవిట్నాయుడు గారు. హార్మోనియం సహకరించిన విజయసారథి గారికి ఆకాశవాణి వారికి మా కృతజ్ఞతలు అంటున్నారు. తర్వాత ఉత్తరం.
1: తుమ్మలపల్లి వారి వీధి చెంగులరావుపేట కాకి అప్పారావు కాకి ఆనందలక్ష్మి గారు రాస్తున్నారు. 9వ తేదీన ఆదివారం నేటి మాటలో శర్మగారు రేలంగి గారి గురించి చాలా చక్కగా వివరించారు. పాతాళ భైరవిలో రేలంగి గారు అన్న మాట శర్మగారు చమత్కారంగా ఇందు నీమీదే ఇందు నీమీదే అంటే ఏంటి సార్? అది
0: ఇందు నీమీద మరే నీమీద నా మీద అది సంభాషణ కథానాయకి వారు ప్రస్తావించింది. అది
1: ఈ మాటలు విని మేము నవ్వుకొని ఆనందించాము. రేలంగి గారు మా కళ్ళ ముందే ఉన్నట్లు అనిపించింది. శర్మగారికి మా వందనములు అన్నారు.
0: వారి ప్రోత్సాహం ఇది పొగడతలు కావు, ఇవి మనందరికీ కూడా ఆశీపూర్వక ప్రోత్సాహం. ఈ ఉత్తరం ఆకాశవాణి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, నేటి మాటలు మంచి మంచి విషయాలు చెబుతున్నారు, పల్లెసీమలు పొలం పనులు కూడా ఇవ్వాళ్ళు ఉపయోగకరమైన ప్రసారం అవుతున్నాయి. సిబ్బందికి అందరికీ ఈ సగుబండి సన్యాసిరావు గారు పడిన రంగస్థల పద్యాలు వినిపించిన ఆకాశవాణికి మా ధన్యవాదాలు. ముత్యాల ముంగిళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. అలాగే మీరు ఆదివారం నాడు ప్రసారం చేసే ఆ 1:30 ఈఎంఐ కథానిక ఇల్లాలి కోరిక నాటికకి దగ్గరగా ఉంది, ముగింపు బాగుంది, అందరికీ కూడా అభినందనలు. రాత్రి 9:30 కూడా నాటికలు ఇవ్వండి అంటున్నారు.
1: చాలా బాగుందండి. అలాగే లేఖావళికి నమస్కారం. నా పేరు దుద్దుపూడి త్రినాథ స్వామి అన్నారు. గాజువాక అశోక్ నగర్ నుంచి రాస్తున్నాము. ఈ నెల 18 మంగళవారం ఉదయం ఉదయ సమీరాల్లో మీరు ప్రసారం చేసిన 3D పెయింటింగ్ ఇంకా డిజిటల్ పెయింటింగ్ చిత్రకారులు శ్రీ వి బంగారరాజు గారితో శ్రీ వల్లూరు వెంకట్రావు గారు జరిపిన ఇంటర్వ్యూ కార్యక్రమం ఓకే, మంచి మంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఆ కళలోని నైపుణ్యాన్ని కళ వెనుక ఉన్న కష్టాలను చిత్రకారులు చక్కగా వివరించారు. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.
0: ఎవరు? దుద్దుపూడి.
1: అవునండి,
0: త్రినాథస్వామి గారు. అలాగే అలనాటి హాస్యనటుడు పద్మనాభం గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. కొలగోత్రాల చిత్రంలో వినవే బాల పాట వినిపించినందుకు కూడా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతెంత పందెం నాటిక హాస్యభరితంగా ఉంది. పార్వతమ్మ గారు బాగా నవ్వించారు. రాగతి రమగారి రచన, కాకరపర్తి వారి నిర్వహణ అద్భుతం అని పూడిపేది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా నుండి రాస్తున్నారు. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు అంటున్నారు, ఈ నెల 20వ తేదీ గురువారం మీరు ప్రసారం చేసిన నాటిక చాలా బాగుందండి. పందెం వేసింది ఒకరైతే పరిష్కారం ఇంకోళ్ళది బాగుంది. పందాల పార్వతి గారికి తిరిగి సమాధానం చెప్పిన తీరు బాగుంది. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు. 19వ తేదీ బుధవారం మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంలో క్యాన్సర్ మీద అవగాహన గురించి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో ఎం వెంకటరమణ గారు జరిపిన పరిచయ కార్యక్రమం బాగుంది. శస్త్రచికిత్స విధానాలు, అడ్వాన్స్ థెరపీ గురించి మాకు బాగా చెప్పారని రఘువీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుండి వీరు వాట్సాప్ లేఖలో ఇది చెప్పారు. ఇంకా తర్వాత మరొక ఉత్తరం ఏదో ఉన్నది.
1: 21వ తేదీ ఉదయం ప్రసారం చేసిన డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ గారు ఆర్థోపోరియోసిస్ పై మంచి అవగాహన కల్పించారు. ఇప్పుడు చాలా

0: మంది 60 ఏళ్లు పైపడిన వారందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డాక్టర్ గారు చెప్పిన సలహాలు, సూచనలు చాలా మంచి అవగాహనను కల్పించాయి. ఆకాశవాణి వారు అద్భుతమైన కార్యక్రమాలతో శ్రోతలను చైతన్యపరుస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు శ్రీకాకుళం జిల్లా పుట్నూరు శ్రీనివాసరావు టీచర్ పద్మావతి, నమిత, అభిషేక్, అఖిల.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సంచాలకులకి నమస్కారం. లేఖావళి కార్యక్రమ నిర్వాహకులకు శుభోదయం. ఈ నెల 17న సోమవారం ఉదయ సమీరాల్లో గరిమెళ్ళ నాగేశ్వరరావు గారి వచన కవితలు మనం ప్రసారం చేశాం. చాలా బాగుంది. ప్రతి వాక్యం రసాత్మకంగా ఉంది. వాక్యం రసాత్మకం కావ్యం ఉన్నట్టుగా. ఆ రోజు 11 గంటలకు రాంపట్నం శర్మ గారి నిర్వహణలో శ్రవణానందం కార్యక్రమం మధురిమలో శ్రవణానందంగా ఉందండి. సంతోష ఆనందాలకు చెప్పిన నిర్వచనం చాలా వైశిష్ట్యభరితం. కార్యక్రమం ఆశాంతం తెలుగువారి పెళ్లిలా సాగింది. ఎంతెంత పందని నాటిక హాస్య చమత్కార భరితంగా ఉంది. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటున్నారు హైదరాబాద్ నుండి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు.
0: చాలా చక్కగా రాశారండి.
1: అది ఈ వారానికి ఇవి లేఖావళి.
0: లేఖావళి
1: మళ్ళీ వచ్చే వారం కలుసుకునే వరకు లేఖావళి వింటున్న వారందరికీ కూడా నమస్కారాలు, సెలవు. లేఖావిడి విన్నారు పుష్పాంజలి. మిస్సమ్మ చిత్రం నుండి పి. సుశీల స్వరం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, ఆ వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
8: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने भाजपा मुख्यालय में पार्टी के नवनियुक्त राष्ट्रीय पदाधिकारियों से वार्ता की. वंदे मातरम के सम्मान और संरक्षण के संबंध में प्रस्ताव पारित. सरकार ने टेलीविजन चैनलों के लिए 12 मिनट की विज्ञापन सीमा समाप्त करने की अधिसूचना जारी की. विशाखापट्टनम में ब्रिक्स खेल मंत्रियों की बैठक आज. ब्रिटेन के सांसदों का संयुक्त राष्ट्र से पाकिस्तान के कब्जे वाले जम्मू कश्मीर में पाकिस्तानी सेना द्वारा निर्दोष लोगों की हत्या मामले में हस्तक्षेप का आह्वान. बंगाल की खाड़ी में मालवाहक जहाज डूबा, चालक दल के 24 सदस्य थे सवार. भारतीय तटरक्षक बल और नौसेना ने बचाव अभियान शुरू किया. और भारत की मानसी लाठर ने स्लोवाकिया में Under-20 विश्व कुश्ती चैंपियनशिप में रजत पदक जीता. तन्वी और कोमल को कांस्य पदक.

0: tariff measures in the coming days. The Indian Meteorological Department, IMD, has issued an orange colour warning for heavy to very heavy rainfall over Chhattisgarh and Odisha today. IMD said that heavy rainfall conditions are expected to prevail over East Uttar Pradesh, Jharkhand, Karnataka, Gangetic West Bengal and Vidarbha for the day. Similar weather conditions have also been forecast for Madhya Pradesh, Uttarakhand, Kerala, Mahi and northeastern parts of India during the next 2 to 3 days. Meanwhile, Andaman Nicobar Islands, Andhra Pradesh, Bihar, Tamil Nadu, Puducherry and Karaikal are likely to witness thunderstorms accompanied with lightning and gusty winds till the 25th of this month. The weather department has also predicted squally weather with wind speeds gusting up to 60 km per hour, likely to prevail off West Bengal, Odisha and North Andhra Pradesh coasts, adjoining some parts of West Central and Northwest Bay of Bengal today. In wrestling, Indian women wrestlers added 3 more medals to the country's tally at the Under-20 World Championships in Slovakia, with Mansi Latha winning silver and Tanvi Gundesh Madgum and Komal securing bronze medals. In the 68-kilogram final, Mansi was edged 1-2 by China's Chen Ling Song in a closely contested bout, settling for the silver medal. India added 2 medals in the bronze medal playoffs. Tanvi defeated Canada's Agnia Kraskova 10-4 in the 57-kilogram category, while Komal overcame Hungary's Eda Balaz 5-2 in the 59-kilogram division to claim bronze. In cricket, second and final test match of the series between India and host Sri Lanka will begin today in Colombo. The match will start at 10 a.m. Indian Standard Time. India won the first test by 165 runs and currently lead the series 1-0. And now, for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Pramod. BJP backs Vande Mataram's legacy, headlines the Pioneer, while Hindustan Times headlines, BJP plans drive targets Congress in Vande Mataram resolution. The Asian Age headlines, BJP will weaponize Vande Mataram to blunt opposition attack, woo Gen Z. Almost all leading newspapers carry on the front page the story of the first meeting of the newly appointed office bearers of the BJP. The Tribune headlines, BJP forms special team for Gen Z outreach, Nabeen Smriti key faces. While The Hindu says, it's about ideas, perspectives, says Modi after team Nabeen meet. And finally, a story in the Sunday Tribune says, a Kangra girl and her father aced the LLB exam, securing first and third ranks respectively. Anshika Rana topped while her father Praveen Rana secured third rank. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi meets BJP's newly formed team at the party headquarters in Delhi. Party passes resolution regarding honour and protection of historic legacy of Vande Mataram. Centre notifies removal of 12-minute advertisement duration cap for television channels. India to host BRICS Sports Ministers meeting in Visakhapatnam in Andhra Pradesh today. British parliamentarians seek UN intervention to end bloodshed in POJK by Pakistani forces. Cargo ship with 24 crew members sinks in Bay of Bengal off Odisha coast. Indian Coast Guard and Navy launch rescue operation. And with that, we end the morning news. Have a nice day.
2: నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
3: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాభివృద్దికి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని

0: తిరకలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజండ్లా పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ది చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించేవారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీ జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీ జీరాంజీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్టేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరింతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమరనారాయణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ ఆవులపాటి శరద్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ముత్తుస్వామి దీక్షితార్ కృతి గణనాథాయ నమోస్తుతే గౌళరాగం ఆదితాళం.

కార్యక్రమంలో తరువాత పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన కరుణించుట ఇది సమయము, సింధు మందారి రాగం, ఆదితాళం.

తరువాత త్యాగరాజస్వామి కీర్తన, మారవైరి రమణి, నాసికాభూషణి రాగం, ఆది తిస్రగతి తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం వింటున్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. కార్యక్రమంలో తరువాత త్యాగరాజస్వామి కీర్తన, ఉపచారముల భైరవరాగం, ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా అన్నమాచార్య కీర్తన, తిరుతిరు జవరాల గంభీర నాటరాగం, తిస్ర ఏకతాళం.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎస్ మునిరత్నం మరియు బృందం వారి నాదస్వరం విన్నారు. శ్రీ ఆవులపాటి శరత్బాబు నాదస్వర సహకారం, శ్రీ ఎన్ కృష్ణమూర్తి ప్రత్యేక డోలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక 5 అలరించే కేరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మీకెంతో ఇష్టమైన పాటల పల్లకి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పాటల పల్లకిలో ఈరోజు మా కోసం ఒక మంచి పాట వినిపించండి అన్నారు కదా అని మీరందరూ అనాలి అనుకుంటున్నారు కదా. అలా అనాలి అంటే మాకు వాట్సప్ పంపించాలి కదా. వాట్సప్ చేస్తే మీకు మీ పాట వినిపిస్తుంది. అయితే ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలి? 6304767436. ఈ నెంబర్కి మీకు కావలసిన సినిమా పేరు, పాట పేరు, మీ పేరు, మీ ప్రాంతం పేరు టైప్ చేసి మాకు పంపిస్తే మేము మీకోసం పాట వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రేమ కథ అనే సినిమా నుంచి మంచి పాట వినిపించండి అన్నారు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. వారి కోసం పాట వినిపించే ముందుగా వాణిజ్య ప్రకటనలు, ఆ వెంటనే పాట వినిపిస్తుంది, వింటూ ఆనందించండి.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ట్యూస్డే వెరీ సారీ హాలిడే డాడీకి వెన్స్డేకి మన ప్రోగ్రామ్ మారిస్తే నో ప్రాబ్లం
1: ఏ సార్ ప్లీజ్ ప్లీజ్

నాకు వీలైనప్పుడే నీకు జైలు, నాకు వీలైనప్పుడు నీకు పనులు ఎక్కువ. అసలు వీళ్ళకి అపాయింట్మెంట్ కుదరట్లా, ఎన్ని కష్టాలో. వెరీ గుడ్ అండి, మంచి సాంగ్ అడిగారు.

ఇంకా కదిలేనంట, తట్టా బుట్ట కలిసేనంట, ఎండవాన పెళ్ళాడంగా, కొండ కోన నీళ్ళాడంగా, కృష్ణ గోదారమ్మ కలిసి పర్వాలెత్తి పరిగెత్తంగా. మనం చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పాడుకునే పాటలా ఉంది కదా, ఆ పాటనే సినిమా పాటలో లిరిక్స్గా వాడేశారండి. ఎంత బాగుంటుందో. పాడినవారు కేఎస్ చిత్ర అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఈ పాట వినేద్దామా?

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: పాటల పల్లకిలో ఇప్పుడు మా కోసం చెన్నకేశవరెడ్డి మూవీ నుంచి ఓ మంచి పాట వినిపించండి అన్నారు అనకాపల్లి జిల్లా మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు, మంగరత్నం, నిరీష, నిర్మల, కార్తీక్. వారందరి కోసం, మీ అందరి కోసం మంచి పాట వినిపించేద్దాం. చెన్నకేశవరెడ్డి. అప్పట్లో సినిమా జనాలు పెద్దగా చూసినా చూడకపోయినా ఆ సినిమా నుంచి వచ్చిన పాటలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, బాగా డాన్సులు చేశారు. ఏ పార్టీలో చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా, ఏ చిన్న వినాయక చవితి లాంటి పందిళ్ళలో చూసినా ఇలాంటి పాటలు పెట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కంపోజ్ చేయగా, ఈ సినిమాలో యాక్టర్స్ బాలకృష్ణ, శ్రియ, ప్రభు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. సో అలాంటి పాట ఇప్పుడు మీ అందరి కోసం వస్తుంది. మీరు కూడా వింటూ, హమ్ చేస్తూ, పాడుతూ ఎంజాయ్ చేయండి.

పాటల పల్లకిలో మీరు మంచి పాట వినేశారు కదా. ఇప్పుడు ఒక సినిమా, ఆ సినిమా వైజాగ్లోనే తీశారు. సినిమాలో హీరో ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ ఉంటాడు, అది స్టాటిస్టిక్స్లో పిహెచ్డి చేస్తూ ఉంటాడు. స్టాటిస్టిక్స్ ఒక ఒక ఇంట్లో రెంట్ కోసం వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటావు అనగానే స్టాటిస్టిక్స్లో పిహెచ్డీనా అంటే క్యాలిక్యులేషన్స్ సార్ అనగానే అప్పటి నుంచి ఏం క్యాలిక్యులేషన్స్ అలా పిలుస్తూ ఉంటారు. ఆ సినిమా అర్థమైపోయిందా? ఆ సినిమా పేరే నిన్ను కోరి. నిన్ను కోరి సినిమాలో న్యాచురల్ స్టార్ నాని చాలా న్యాచురల్గా మన వైజాగ్ కుర్రోడ్లాగా అలా సింపుల్గా యాక్ట్ చేస్తూ ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మనందరికీ కూడా కల్పించి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు అప్పట్లో. ఆ సినిమా నుంచి ఉన్నట్టుండి గుండె అనే పాటని మా కోసం వినిపించండి అన్నారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాట మీ అందరి కోసం వింటూ వినిపిస్తున్నాను, వింటూ ఆనందించండి.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశాభివృద్దిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
0: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ది రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు.

0: నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ నాలుగో లైను, భద్రక్ హరిదాస్పూర్ నాలుగో లైను, గుమ్మిడిపూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: పాంచ్ బహుత్ బడే ఫైసలే లియే హై, పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హుయే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ క్యాబినెట్ నే అప్రూవ్ కియే.
2: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్టేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
0: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్దిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
2: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
3: హమారీ సురక్షా వ్యవస్థకే ఇతిహాసమే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కయీ మహత్వపూర్ణ కదమ్ ఉఠా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనీ ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్, ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
2: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై

0: బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేఖని కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నాపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ది, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
0: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
1: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్దంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
1: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: as nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss,

0: అండ్ పొల్యూషన్. ద ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్ టుగెదర్ విత్ గ్రోయింగ్ డిజాస్టర్ రిస్క్ ఆర్ అఫెక్టింగ్ కమ్యూనిటీస్ అండ్ ఈకోసిస్టమ్స్ వరల్డ్ వైడ్. దీస్ ఛాలెంజెస్ ఆర్ పర్టికులర్లీ సిగ్నిఫికెంట్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ వేర్ ఎన్వైరన్మెంటల్ వల్నరబిలిటీ ఇస్ ఆఫన్ క్లోజ్లీ ఇంటర్విన్డ్ విత్ బ్రాడర్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ ఇన్క్లూడింగ్ పావర్టీ ఎరడికేషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్.
1: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈడీసీఏపీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
2: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినడానికి మనకు వాట్సాప్ చేస్తూ ఉన్నారు కదా, అలాగే 10:30 ఆప్కీ మన్ పసంద్ హిందీ సినిమా పాటలు మీరు వినవచ్చు. వినాలి అనుకుంటే వెంటనే మీకు ఏ పాట కావాలి అనేది వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నంబర్ 6304767436.

పాటల పల్లకిలో ఇప్పుడు మాకోసం పవిత్ర బంధం సినిమా నుంచి ఓ మంచి పాట వినిపించండి అన్నారు కె సత్యారావు, ఎస్ లక్ష్మి, సంతోష్ కుమార్, ప్రసన్న, అభిరామ్ తుమ్మలపాల నుంచి. సో మీ అందరి కోసం, వారందరి కోసం పవిత్ర బంధం సినిమా నుంచి మాయదారి మాయదారి అందమా అంటూ సాగుతున్న ఈ ప్రేమ గీతం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పాటల పల్లకిలో ఇప్పుడు మాకోసం పెద్ది సినిమా నుంచి ఓ మంచి పాట వినిపించండి అన్నారు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం రెడ్డి, వీధి, రామాలయం.

జంక్షన్ నుంచి వారందరి కోసం మీ అందరి కోసం మంచి మోటివేషనల్ సాంగ్. ఈ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది, వింటూ ఆనందించండి.

పాటల పల్లకిలో చివరగా భోలా శంకర్ మూవీ నుంచి మా కోసం ఓ పాట వినిపించండి అన్నారు సాయిల్ టైలర్ ఎలమంచిల నుంచి. వాళ్ళ కోసం ఈ పాట వినిపించేద్దాం. ఇంకా చాలామంది మనకు మెసేజ్ చేశారు, కానీ వాళ్ళందరి పాటలు వినిపించడానికి మనకు సమయం సరిపోలేదు. కానీ బాధపడకండి, ఇప్పుడు మీకోసం 10:30 నుంచి

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మధుమంజరి చిత్రగీతాలు వింటున్నారు. పెళ్లి సినిమాకు సంబంధించి ఒక మంచి పాట మీ అందరి కోసం వస్తుంది, వింటూ ఆనందించండి.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరి దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్తించారు.

0: వర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन, वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.

0: ఈ రెండవ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, భక్తి సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి గార్లపాటి శేషకుమారి పాడిన భక్తి గీతాలు వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ముందుగా హిందోళ రాగం ఆదితాళంలో శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచన భజరే గోపాలం.

ఇప్పుడు కేదార రాగం ఆదితాళంలో శ్రీ నారాయణ తీర్థ తరంగం వింటారు. పాహి పాహి జగన్మోహనా.

భక్తి సంగీతం కార్యక్రమంలో చివరిగా బేహాగ రాగం ఆదితాళంలో శ్రీ అన్నమయ్య కీర్తన నారాయణతే నమో నమో.

మీరింతవరకు భక్తి సంగీతం విన్నారు. శ్రీమతి గార్లపాటి శేషకుమారి, వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ పురాణం రవీంద్రుడు. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ప్రేమదేశం సినిమా నుంచి వెన్నెల వెన్నెల అంటూ సాగుతున్న ఓ ప్రేమగీతం మీ అందరి కోసం.

చెప్పేస్తే ఓ పని పోతుంది బాబు, బుక్స్ను అడిగి ఎక్కిస్తే ఓ పని పోతుంది బాబు, రోడ్డులు సర్వే చేసేస్తే ఓ పని పోతుంది బాబు, ఊరును మొత్తం చుట్టూస్తే ఓ

0: మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
2: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
1: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15 తేదీన 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ

0: అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారుగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ది చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు

0: సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మహిళవాణిలో ఇప్పుడు శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు వింటారు.
1: నేను ముందుగా చదవబోయే కవిత శీర్షిక ఓ వీర సైనిక. ఓ వీర సైనిక, మాతృభూమి రక్షక, నీ దేశమే దేహమని నమ్ముకున్న వీరుడా, అణువణువున దేశభక్తి నింపుకున్న ధీరుడా, కొండ కోన లోయలనక మంచువానలెంచక, పగలనక రేయనక నిద్రాహారాలనక నిరంతరం శ్రమించే నిశ్చల శ్రామికుడా, భరతజనని భాగ్యమెంచి జీవితాన్ని ధారపోసి జీవితాలనుద్ధరించు జగజ్జట్టి నీవేగా. బాల్యమందే మాతృభూమి స్థితిగతులను తలచి నేనెదిగినంత సైనికునై వైరుల నడిచేస్తానంచు వైరుల నిశ్చయమున కనుగుణముగా నడుచు బాలవీరుడా, సరదాలు సరాగాల నవయౌవనమందైనా బాధ్యతల ఒత్తిడికి బెదిరిపోక చెదిరిపోక ప్రాణాలను పణం పెట్టు తెగువరి నీవయ్యా. ఏమని పొగడగలను, ఎంతని కీర్తించగలను, త్యాగధనుడవయ్యా భరతమాత తనయుడా. విద్రోహుల మట్టుబెట్టు కార్యదీక్ష చేతబూని కఠోర శ్రమతో దీక్షా దక్షుడవై నీవుండగా, అదే మాకు ధైర్యము, అదే గర్వకారణం. ఎచ్చోటను మేమున్నా ఏ వృత్తిని చేపట్టినా సంబరాల ఓలలాడి అంబరాలకెగిసినా పండగ పబ్బాలలో సందడించు వేళలైన

ఒక్కసారి నిన్ను తలచి వందనాలు అర్పిస్తూ జయ జయ ధ్వానాలు పలుకకున్న మా జన్మమదేలనయ్యా. నేను గెలవడమంటే నా దేశం గెలవడమే. నేను గెలిస్తే గర్వంగా త్రివర్ణ పతాకాన్నెగరేస్తాను. నా దేశం కోసం తనువు చాలిస్తే ఆ జెండానే నా దేహానికి చుట్టుకొని వస్తాను అనే కారణ జన్ముడవయ్యా. మా జవాన్ మా బలమని నోరారా నినదిస్తాం, మా జవాన్ మా బలమని నోరారా నినదిస్తాం. వేనవేల కంఠాలతో ఎలుగెత్తి పలుకుతాం, వేనవేల కంఠాలతో ఎలుగెత్తి పలుకుతాం. జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. తరువాతి కవిత. పూజ్యులు మహాత్ములను కన్నవారు మహిని మహాపూజ్యులు. భరత జాతి ఖ్యాతి నిలుపు తనయులకే మాతలు. మరువలేము ఆ అమ్మల పెంపకాల ఆశయాలు. ప్రగతి కోరి తనయులనే వజ్రాలుగా మలచినారు. భరతావని స్వేచ్ఛ కోరి స్వాతంత్రపు సంగ్రామంలో భీకరముగా పోరాడిన వీరవనిత ఝాన్సీని కన్నదమ్మ భాగీరథీబాయ్. అణువణువున దేశభక్తి ఉప్పొంగగా ఉరికంబమెక్కిన ధీర భగత్ సింగుని కన్న తల్లి విద్యావతి ఆదర్శమూర్తి ఆమె. సర్వులు శభాషనగా సుభాష్ చంద్రబోసునే. జాతికి నేతాజీగా వరమందించినదా ప్రభావతి మాత. సత్యాహింసలతోనే స్వాతంత్ర్యపు కలలన్నీ సాకారం కాగలవని బాపూజీ కన్నతల్లి పుత్లీబాయ్. తొలి ప్రధానిగా నిలిచి స్వతంత్ర భారత రథచక్రాలు నడిపిన జవహర్లాల్ నెహ్రూ తల్లిగా స్వరూపరాణి నిలిచింది. విశ్వమంతా మన దేశపు సంప్రదాయ విలువ చాటి గురుభక్తికి మారు నిలిచి యువత నడత తీరు తెలిపి తపించిన విజ్ఞుడు ఆ వివేకానందుని ఈ పొడమికి అందించినదమ్మా ఆ భువనేశ్వరీదేవి. వీర మరాఠ్ శివాజీని కన్నదమ్మ జిజియాబాయ్. ఆజాదుకు జనని ఆ జగరాణీదేవి. ప్రభుభక్తికి ఒక పన్న కృష్ణవేణి కడుపు పంట మహాశక్తి దుర్గాబాయ్. ప్రభుభక్తికి ఒక పన్న కృష్ణవేణి కడుపు పంట మహాశక్తి దుర్గాబాయ్. కారణ జన్ములు కొందరు అందున ఈశ్వరాంప ఒకతే. విద్యల్లో విజ్ఞతలో క్రీడల్లో సేవల్లో ప్రఖ్యాతి పొంది ప్రభవించే ధన్యజీవులెందరినో కన్న మహిళలెందరో. జాతికి జీవం పోసిన ఆ పుణ్యమూర్తులందరికీ అందరికీ వారందరికీ వేనవేల వందనాలు. పూజ్యమాతలందరికీ వందనాలు వందనాలు. కవితా శీర్షిక నాన్న చేతి వేళ్ళు. నాకు నడక నేర్పిన నాన్న చేతి వేలు నా పిడికిట్లో ఇమిడిపోయేది. మునుకుల మీద బంగురుతూనే నాన్న కాళ్ల ఆసరాతో నిలబడ్డం నేర్చాను. తప్పటడుగులు వేసే సమయాల్లో తప్పట్లతో పిలుపునిచ్చి నడక నేర్పాయి ఆ వేళ్లే. పలక మీద బలపాన్ని కదిలించే తొలి రోజుల్లో నాన్న చేతి వేళ్ళు సుతారంగా నా చేతిని పట్టి అక్షరాలను దిద్దించేవి. అద్భుతంగా అనిపించేవి. అక్షరాల గొప్పతనం అంతా ఇంతా కాదు అనేవి. నాకు నడత నేర్పే వేళల్లో తప్పుటడుగులు వేయకుండా ఆ వేళ్లన్నీ విప్పారి మందలించేవి. నా కాళ్ల మీద నేను నిలబడ్డానికి ఊతనిచ్చాయి నాన్న చేతివేళ్లే. ఆ స్పర్శ స్వర్గతుల్యమే. అదే నా గుండె బలం. తప్పుల నొప్పులుగా మలిచే తాపత్రయంలో బుగ్గల మీద ఆ వేళ్ల ముద్రలు పడినా అదొక మేలుకొలుపే. జీవితానికి అదే కొత్త మలుపే. నాకు నేనుగా ఆలోచించటానికి ఆలంబన అయ్యాయి ఆ చేతివేళ్ళు. నా చేయి ఆ పిడికిట్లో ఒదిగినప్పుడు యద తలుపులు తెరుచుకుని వింత లోకాల్ని వీక్షిస్తుంది. నా మనసుకు ఏ చిన్న గాయమైనా నాన్న పిడికిలి బిగుసుకుపోయేది. నా మనసుకు ఏ చిన్న గాయమైనా నాన్న పిడికిలి బిగుసుకుపోయేది. గాయపరిచిన వారి మీద దాడి చేస్తుంది. నాలో ధైర్యం పుంజుకుంటుంది. పెళ్ళుబుకిన ప్రేమావేశంతో నా బుగ్గలపై ముద్రలేసేవి నాన్న చేతివేళ్లే. అందుకే నాన్న చేతివేళ్ళు నన్నాదర్శాల దిశగా నడిపించాయి అంటాను నేను. తరువాత శీర్షిక చెట్టుకు సలాం. ఒక్క మొక్క నాటి చూడు, నీరు పోసి పెంచి చూడు, ఏడాదిల నలుగురికి ప్రేమ.

ప్రాణవాయు అందించును. ఏ కాలం ఎదురొచ్చిన ఏ రకంగా బాధించినా ఔషధాలనందించి ఆరోగ్యం పంచిచ్చును. తోడు నీడగా నిలిచే మొక్కలు మన నేస్తాలు. మన ఒత్తిడి తగ్గించి మలిన మనసు కుదుటపరచి హరిత ఒడిలో పదిలంగా మనలను కాపాడుతాయి. భూగర్భపు పొరలందున పొంచిన విష కాలుష్యం చెట్ల వేళ్ల తాకిడితో తాళలేక దారి లేక సమూలంగా తొలుగుతుంది. చెట్టుకు సలాం అంటుంది. చెట్లలోని తన గుండెను పదిలపరచి భూదేవి వనరాణిగా జనులనేలి దీవెనలందిస్తుంది. మొక్కవోని దీక్షతో మనమందరం ఒక్కటే మొక్కలెన్ను నాటుదాం, మోదమలర బతుకుదాం. మొక్కవోని దీక్షతో మనమందరం ఒక్కటే మొక్కలెన్ను నాటుదాం, మోదమలర బతుకుదాం. ప్రగతి దారి కోరి మనం వనరక్షణ చేద్దాం. ప్రతి ఒక్కరం మనం వనమాలీలైపోదాం. అచ్చమైన ఆనందం అనుభవిస్తూ బతుకుదాం. మెచ్చగు సామాజికతకు మచ్చు తునకలై ఉందాం. కార్యాలయమైనా అది కర్మగారమైనా, దేవాలయమైనా అది దివ్య భవనమైనా, మొక్కలు లేకుంటే అది దిక్కులేని చోటే. పిల్లపాపలైనా మరి పండు ముదుసులైనా, గగనసీమ విహరించే మహాభోగులైనా, భరతజాతి మేలునెంచి భాగ్యసీమ చేయనించి విరివిగ తరువులు పెంచి వితరణ చూపించుదాం. తనువులు చాలించినా తరతరాల మేలు కోరి తపనతోను తొందరించి అందరనొకటిగా చేసి వనభారతి పులకించగా జన ఆరతులందిద్దాం. పచ్చదనం ప్రభవించే ప్రభంజనం సృష్టిద్దాం. పచ్చదనం ప్రభవించే ప్రభంజనం సృష్టిద్దాం. తరువాతి నా కవితా శీర్షిక కదలాడే బాల్యం. నా బాల్యం ఏది ఆ బంగారు బాల్యం? నవ్వినా ఏడ్చినా మనసు లోతుల్లోంచి ఉబ్బుకి వచ్చి నిర్మలత్వాన్ని నింపుకునే ఆ నిండు కుండ వ్రక్కలైపోయింది. ఎప్పుడు ఎలా అంతమైందో తెలియని వింత కథ నా బాల్యం. ఎద తలుపులు తట్టి తలపుల్లో మెదిలే అద్భుత సీరియల్ నా బాల్యం. ఇప్పుడు కనబడని ఆ లక్క పిడతలు, అప్పటికప్పుడు తయారు చేసుకుని మురిసిపోయిన తాటాకు బొమ్మలు, బూరాలు, కాగిత పడవలు, గుజ్జనగుళ్ళాటల్లో ఉత్తుత్తి పిండి వంటల వడ్డనలు, అమ్మానాన్న ఆటల్లో తెలిసీ తెలియని ఆత్రాలు, పెళ్ళిళ్ళు చేసుకునే చందనం బొమ్మలు, ఏవి ఏవి ఆ అమాయకపు ఆటలు. తెల్లారగట్టే మామిడి చెట్ల కింద చేరి రాత్రి గాలికి రాలిన మామిడి పిందెలు ఏరుకొని కాకియంగలంటూ పంచుకు తినడాలు, చెట్ల కింద పడిన బాదంకాయలు ఏరుకొని కొట్టితీసిన బాదం పప్పుల కోసం తగవులాటలు, అలగడాలు, అంతలోనే పంతాలు మరచి వేసుకునే ఆటల పంటలు, ఆటపాటల ఆ బాల్యం అనంతంలో కలిసిపోయింది. అప్పుడప్పుడు స్మృతిపదంలో చేరి చక్కిలిగిలి పెడుతుంది. వాస్తవాల్లోంచి దూరంగా తీసుకుపోతుంది. వెన్ను తట్టి లేపి వేగిరపరుస్తుంది. ఈడేరని సరదాల పరదాలు తీస్తుంది. నేటి బాల్యాన్ని చూడమంటుంది. కళ్ళెదుట కదలాడే నేటి బాల్యానికి మెరుగులు దిద్దమంటుంది. మరపురాని క్షణాల్ని ఈనాటి బాల్యం కోసం సృష్టించమంటుంది. మరపురాని క్షణాల్ని ఈనాటి బాల్యం కోసం సృష్టించమంటుంది. గుండె గుడిలో పదిలంగా తన స్థానాన్ని ఆక్రమిస్తుంది. నీ జీవన సామ్రాజ్ఞిని నేనే అంటుంది. మనసుకు పరిమళ సౌగంధాలు అందిస్తూనే ఉంటుంది. నీ ఎదుటే కదలాడుతున్న నేటి బాల్యాలను రంజింపజేయమంటుంది. బాలల్లో బాలగా బతకమంటుంది. తరువాతి శీర్షిక పొత్తముల పొత్తిళ్ళు. పవిత్ర భావోన్యత్యత కరదీపిక భారతీయత. ఇచట విద్యా వైద్యాలే కాదు, ఆచరించే సత్కార్య వేదికలన్నీ ఆలయాలే. విద్యాలయం, వైద్యాలయం, కార్యాలయం, గ్రంథాలయం పని చేయడంలోనే భగవత్ సేవాభావం. మాట్లాడే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న ఇత్యాది భావతరంగాలలో ఓలలాడే జాతి సంపద మనది. అందుకే పాఠ్యాంశ పరిచయమే విద్యాబోధనగా తలంపక విజ్ఞాన భండాగారాలు నిలిచేవే నిజమైన విద్యాలయాలు. విద్యార్థుల మనోవికాసానికి వెలుగు దివ్యలు పుస్తకాలు. విద్యార్జనలో జ్ఞాన సరస్వతి ప్రతిరూపాలు పుస్తకాలు.
ప్రతి బడిలో కొలువు తీరే గ్రంథాలయాలు.

ఆలు భావి పౌరుల భవితవ్యాలు, భావి తరాల బంగారు బాటలు, ముందు తరాల వరాల గనులు, ఊరూరా నెలకొనే గ్రంథాలయాలు ఉత్కృష్ట ప్రగతికి ప్రతీక.

వెంటనే తెలుసుకోండి. పుస్తక పఠనంతో మీ పిల్లల జిజ్ఞాసను పెంచే ప్రయత్నాలను ముమ్మరం చేయండి. ఆహా, మా వాడికే అన్నీ తెలుసు అనే మీ భ్రమను వేడండి. మాతృభాషా విశారదులై సాహితీవన పోషకులుగా ఎదగనివ్వండి. అన్యభాషలను ఆదరిస్తూ అభ్యసించనీయండి. పిల్లల్లారా, భావి భారత రథ సారథుల్లారా, మీకు అండగా నిలిచే గ్రంథాలయాలు, అక్షర విన్యాస సులక్షణ క్రీడా స్థలాలు, మీ ఆట పాటల మధురానుభూతులన్నీ పొత్తముల పొత్తిళ్లలో అందుకోగలరు. మీ ఆట పాటల మధురానుభూతులన్నీ పొత్తముల పొత్తిళ్లలో అందుకోగలరు. సభ్య సమాజ నిర్మాణానికి విజయ దుందుబులు మీరే మ్రోగించగలరు. తర్వాతి శీర్షిక ఎర్ర చొక్కావాడు. ప్రయాణాల్లో పరిచయాలు లేని ప్రయాణికుల్ని పేరు ఊరు అడిగి మాటలు కలుపుతాం. కలుపుగోరుతనంతో కావలసిన వాళ్ళల్లా ప్రవర్తిస్తాం. బండి దిగాక ఎర్ర చొక్కా వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. మనకే బరువైన మన సామాన్లను నెత్తికెత్తుకుంటాడు. వీలైనంత ఎక్కువ సామాన్లు మోయించేస్తాం. అయినా మనకంటే ముందు నడిచే అతన్నే అనుమానిస్తూ పరుగులాంటి నడకతో అనుసరిస్తాం. పనితోనే కానీ పేరుతో పనిలేని మనం అందరం పిలిచేది కూలీ అని. పిలుపందగానే వచ్చి వాళ్తాడు. ఎక్కువ సామాన్లున్న వాళ్ళ దగ్గర చేరతాడు. రూపాయి దగ్గర పీచుబేరాలాడి తెలుగుమీరిపోయారని తెలివిగా అంటాం. వాడి నెత్తి మీద పెట్టి మీద పెట్టి పెట్టి భుజాలకు సంచులు వేలాడదీయించి చేతులకు మరికొన్ని అందించేస్తాం. పెళ్లి పేరంటాల సంబరాల అంబరాలు చుంబించిన వాళ్ళం కదా. యాత్రల్లో చిత్రాలెన్నో చూసొచ్చిన వాళ్ళం కూడా. ఉండవా సామాన్లు ఊరంతా మెచ్చేలా. చక్రవర్తులమైనట్టు చెట్టపట్టాలేసుకు నడుస్తాం. ఎర్ర చొక్కావాడు మారు మాటాడు. మౌనంగా ముందుకు సాగిపోతాడు. బరువు దించుకున్నాక కష్టం చూడమంటాడు, కమిలిన చేతిని జాస్తాడు. కష్టం చూడమంటాడు, కమిలిన చేతిని జాస్తాడు. అప్పటికే మనకేదో నష్టమైనట్టు ఇష్టం లేని ముఖాలు చూచిన వాడిని చూసి నువ్వేం కష్టపడ్డావని, అట్నుంచి అన్ని మెట్లెక్కి వచ్చావా, సామాన్లతో ఎక్సలేటర్ ఎక్కేశావుగా అంటూ బేరం సొమ్మును అందుకొని మీ దయ అంటూ నిష్క్రమిస్తాడు. మోతకు సామాన్లున్న మరో ప్రయాణికుడి కోసం నిరీక్షణతో రాబోయే రైలు కోత కోసం ఆత్రంగా ఎదురు చూస్తాడు ఎర్ర చొక్కావాడు. చక్రాల పెట్టెలు చక్రాల సంచులు వచ్చాక వృద్ధులు పిల్లలు సైతం తమ సామాన్ల నీడ్చుకుపోతుంటే దిగాలుగా చూస్తాడు. ఆ కార్మికుడి కష్టాన్ని ఆకలింపు చేసుకుని మానవతా దృక్పథం మరికొంచెం మెరుగవ్వాలి అందరిలో. కొమ్మంటి అమ్మ అంటే కొమ్మలాంటి అమ్మ ఒక్కసారి కళ్ళు విచ్చుకున్నాయి. దిక్కులన్నీ చూసి చెమర్చాయి. పాపం ఆ కొమ్మ తెగి పడిపోయింది. చెట్టుతో అనుబంధం విడిపోయింది. ఏ సుడిగాలికో జడి తుఫానుకో కాదు, నిర్దాక్షిణ్యంగా నరికి నేలపాలు చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేసే విద్యుత్ తీగలకు అడ్డు తగిలిందని కత్తివేటులతో తెగ నరికేశారు. అంతవరకు ఆకుల మాటున దాగి దోబూచులాడుతున్న పిందెలను సైతం తలో చేయి తుంచుకుపోతోంది. అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని ఆ కొమ్మను ఆవలకీడ్చేశారు. చెట్టు మాత్రం అమ్మలాంటి మరో కొమ్మ కోసం తప్పిస్తుంది. కట్టెగా కాలి కొట్టిన కొమ్మ బూడిదైనా చెట్టుకు ఉన్న ఆ కొమ్మ మొదలు చిరుజల్లుకు పులకరించి చిగురులు వేస్తుంది. అక్కడో అమ్మ అనంతంలో కలిసిపోయింది. భౌతికానుబంధాలతో సంబంధం సమసిపోయింది. అక్కడో అమ్మ అనంతంలో కలిసిపోయింది. భౌతికానుబంధాలతో సంబంధం సమసిపోయింది. ఏ ప్రమాదమో పెనురోగమో కాదు, నిర్దాక్షిణ్యంగా ఆమె ఆత్మాభిమానాన్ని ఆహుతి చేశారు. అంతవరకు న్యాయం కోసం చించుకున్న గొంతు ఆగిపోయింది. పుస్తెలతో సైతం తలకళ్ళు పంచుకుంటున్నారు. అవినీతి ప్రయాణాలకు ఆటంకమయ్యిందని ఆత్మీయత ముసుగులేసుకుని అంతం చేశారు. పోస్టు మార్టాల పోరు లేకుండా ఆ కాయాన్ని కాల్చేశారు. పొడమి మాత్రం కొమ్మలాంటి మరో అమ్మను సృష్టిస్తూనే ఉంటుంది. కొమ్మను చూసినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది. కొమ్మ ఊగుతుంటే అమ్మ జోల వినిపిస్తుంది. కొమ్మను కాసిన పండు అమ్మ చేతి వంటలా అనిపిస్తుంది.
కొమ్మను కాసిన పండు అమ్మ చేతి వంటలా అనిపిస్తుంది. చిగురాకుల కదలికలో అమ్మ అంతరంగం అగుపిస్తుంది. నేటి ఆంధ్రావణి.

0: భాషాప్రయుక్త తొలి రాష్ట్రం మనదే. మాతృభాషను అందలా లెక్కించింది మనమే. తెలుగు పాలకుల వైభవమైన, తెలుగు తేజపు వెలుగులమైన సత్సాంప్రదాయములు, సంస్కృతులు, సదాచారముల నిలయం ఆంధ్రావని, తెలుగు నేల బంగారు మాటల తేనెల ఖని అని వెలిగెనుగా ఒకనాడు. తెలుగువాణి సాహిత్య సంపద వైవిధ్యభరిత ప్రక్రియల సంగమం నాటి వైభవం ఏమాయనో గాని, తెలుగు మతులకొచ్చిన చాడ్యం పరభాషా వ్యామోహపు రోగం, తన భాషంటే చేదరింపులు, పుట్టిన గడ్డను వెడనాడుటలు, పాశ్చాత్య నాగరికతకే పట్టం కట్టే పిచ్చి ముదురు ఆలోచనలు, ధన పిశాచి తన దరిచేరాలంటూ ఆంగ్లమే అందుకు ఆలంబన అనుకొని విదేశాలలో మేధస్సులు నమ్ముకొని కన్నవారలను ఒంటరులను చేస్తూ నింగికి నేలకు కొలతలు తీస్తూ శక్తియుక్తులతో బతికే తనయులు గొప్పల కోసం మెప్పుల కోసం అప్పుల తంటాలన్నీ పడుతూ అమ్మ మమ్మీ అయి నాన్న డాడీ అయి డాంబికాలకు పోయిన వైనం, బావి వరుసల ఎరుకలెరుగని సంబోధనల బంధాలు, తన వారల చిత్తి మంటలు సైతం ఆన్లైన్లో చూడడమే భాగ్యం, అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ ఆర్థిక వైషమ్యాలే. తెప్పరిల్లుతూ కన్నులు తెరిచిన కవి గాయకులు మరికొందరు పౌరులు కళాశ్వ బలగాలను తోర్చుకొని భాషోద్యమాలను చేపట్టినారు. తెలుగుల భవితేయ జీవనమై కృషి చేసే కాలం ఆసన్నమైంది ఆంధ్రావనిలో. చీకటి దారులు ఛేదించుకుని తెలివిగా తెలుగును ఒడిచేర్చుకుని ప్రాచీన వైభవం అనుభవయోగ్యం కావాలి, ప్రాచీన వైభవం అనుభవయోగ్యం కావాలి. ఆంధ్రావనిలో ఆంధ్రులందరకు అదే ఆశయం కావాలి. పట్టు విడవని విక్రమార్కులై ప్రపంచమంతా వెలగాలి. మన మేధస్సులు మనకై నిలిచి జాతి గౌరవం పెంపొందించాలి. తరువాతి శీర్షిక చిన్ని విత్తనం. చిన్ని చిన్ని విత్తనానికి ఎంత సత్తువా, చిత్రంగా సమాజంతో ఎంత పొత్తురా. రైతన్నల చిత్తంలో కలలు పండగా ఆశతోను అవని తీల్చి బద్దలవునుగా. నీటి జల్లు సంపర్కం సూర్యరశ్మి వెచ్చదనం మొలకెత్తే విత్తులకు మనోవికాసం, మొలకెత్తిన విత్తు మనోరంజకం ఎదుగు కొలది ఆకులేసి చిందించును అందం. తన బాధ్యత బాంధవ్యం వెన్ను తట్టగా మొక్కగాను ఎదిగి ఎదిగి మురిపించునుగా. మానవులకు మేలు చేయు గట్టి మాను కట్టి చెట్టుగాను ఎదిగి పూలు పండ్లనిచ్చురా. నీడనిచ్చి సేదదీర్చి కలపగాను తాను మారి అవసరాలనెన్నింటినో తీర్చి నిలుచురా. చిన్ని చిన్ని విత్తనానికి ఎంత సత్తువా, చిత్రంగా సమాజంతో ఎంత పొత్తురా. దొలిచి దొలిచి ధరణిని గుల్లగజేసి చిన్ని చిన్ని విత్తులను జల్లినంతనే రైతు బిడ్డల ఆశలకు ఆకాశం వర్షిస్తే మెల్లమెల్లక భూమిని చీల్చుకుతానొచ్చును. విత్తులను ముద్దాడి మట్టి తల్లి మురియును, ఒడిని చేర్చి ఒద్దికగా భవితదారి తెలుపును. పసిడి పంటలందించి భువిజీవులుగాచును, పసిడి పంటలందించి భువిజీవులగాచును, రైతన్నకు అన్నదాత అనే పేరు తెచ్చును. కలం నా ఊపిరి, కలం ఆ కలం అదే నా ఊపిరి. నా చేతికి అందింది లగాయతూ కదులుతూనే ఉంది. ఆ కదలికతో నా మనస్సులో ఊయలు లోగుతూనే ఉంది. కాగితాల మీద సాహితీ పంటలు పండించి రకరకాల రుచులందించి విరామమెరుగని పరుగులు పెడుతోంది. రోదనలకు వేదనలకు ఊరట నా కలం, ఆనందాలకు అనుబంధాలకు ఆలింగనం నా కలం. నా ఆశయాల కామధేనువైనా నా వెలుగుకు కల్పవృక్షమైనా నా కలమే. అందుకే నా కలం చిరంజీవి, అందులో మధుర రసం రుధిర ధారలు ఆగవు. కళలను సాకారం చేసే నా కలం విలవిలలాడే మనస్సులను వికసింపజేయగలదు. పెడదారిన పడిన వారికి సరిదారి చూపించాలనే తపన నా కళానిది, అందుకే అది ఆగదు. ఎవరు ఆపాలని ఎదురు నిలిచినా తగిన జవాబులతో తన పని చేసుకుపోతుంది. కలం నా తోడుగా ఉంటే కలతలేని నిద్దుర వెతలు మరిచే కళ. కలం లేక నేను లేను, నేను లేకపోయినా నా కలం పంటలు సమాజానికి కరువెరగని సాహితీ భోజనాలు అందించాలి. కలకాలం నా కలం మీ మనసులను దోచుకుని దోగాడాలి. ఆశాదీపం కావాలి నా ఆఖరి కదలిక, కలం ఒడిలో ఒదిగిపోవాలి అదే నా కోరిక.
1: మీరింతవరకు మహిళావాణి మహిళల కార్యక్రమంలో శ్రీమతి స్వరాజ్యం రమణమ్మ గారి స్వీయ కవితలు విన్నారు.

102.2 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, వెనువెంటనే హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: भारत और श्रीलंका के बीच क्रिकेट श्रृंखला का दूसरा और अंतिम टेस्ट मैच कोलंबो में जारी और हॉकी विश्व कप में आज भारतीय महिला टीम का मुकाबला ऑस्ट्रेलिया से। सेमीफाइनल की दौड़ में बने रहने के लिए भारत के लिए मैच जीतना जरूरी। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ వారి ప్రత్యేక వాతావరణ సూచన. వాల్తేరులో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్ గాను నమోదైంది. అలాగే పౌర విమానయాన కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 31.4 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. రాగల 24 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో అలాగే యానాం ప్రాంతంలో 40-50 కిలోమీటర్ల వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగం 60 కిలోమీటర్ల వరకు చేరుకోవచ్చు ప్రతి గంటకి. కాబట్టి చేపలు పట్టేవారు సముద్రం వైపు వెళ్లకూడదని వాతావరణ శాఖ వారి హెచ్చరిక. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో బాలభారతి చిన్నారుల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి బాలభారతి కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి బాలభారతి కార్యక్రమం విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ దువ్వాడ విద్యార్థిని విద్యార్థులచే అలరించబడుతుంది. విందామా మరి.
2: ముందుగా గణపతి ప్రార్థన, పాదదానికి తులసి రుద్ర ఆరాధ్య శ్రేయ మరియు అనుశ్రీ వస్తున్నారు. విందామా మరి.

0: చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు ఝాన్సీరాణి లక్ష్మీబాయి గురించి చెప్పడానికి 6వ తరగతి నుంచి బబిత వస్తుంది, విందామా మరి.
1: నవంబర్ 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయులు పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది. 1857లో భారతదేశ తిరుగుబాటు దారులలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరం నవంబర్ 19న వారణాసిలో విక్రమ్ నామ్ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది. డిబి పరస్నిస్ అనే చరిత్రకారుడు రాణి నవంబర్ 19, 1835వ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చరిత్రాత్మక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్ల ఆమోదింపబడినది. దీనికి ఆధారం 1854లో జోన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణికి కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆర్ప్రా సంస్థ ఆయనకు రాణి 26 ఏళ్ల స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే భగీరథి బాయి. వీళ్ళది సాంప్రదాయ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది. పేరు మణికర్ణిక కాగా ఆమెను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. మను 4 ఏళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె తల్లి కన్ను మూసింది. దానితో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది. మను చిన్నప్పటి నుంచే చాలా ధైర్యవంతురాలు. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, తుపాకీ కాల్పులు, సాహిత్యం అన్నీ నేర్చుకుంది. పేష్వా కోటలో పెరిగింది. నానా సాహెబ్ తాత్యా తోబే ఆమెకు చిన్ననాటి స్నేహితులు. 1858 జూన్ 18న గ్వాలియర్ దగ్గర కోటాకి సరాయి యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది లక్ష్మీబాయి. ఈ రోజు కూడా భారతదేశ స్వతంత్ర పోరాటానికి చిహ్నంగా నిలుస్తుంది. ధైర్యం, త్యాగం, స్వాభిమానానికి ప్రతీక. ఆమె జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా విగ్రహాలు, రోడ్లు, పాఠశాలలకు ఆమె పేరు పెట్టారు.
2: బాగుంది కదా. ఇప్పుడు కొన్ని సామెతలను చెప్పడానికి 8వ తరగతి నుంచి మోహన్విత మరియు భార్గవి వస్తున్నారు, విందామా మరి.
3: నా పేరు భార్గవి.
4: నా పేరు మోహన్విత.
3: ఇప్పుడు మేము సామెతలు చెప్పడానికి వచ్చాం. మోహన్విత, నీకు నేను కొన్ని సామెతలు అడుగుతా, చెప్పగలవా?
4: ట్రై చేస్తాను.
3: మోహన్విత చెప్పు. తెల్లని బంతి, ఆడని బంతి, అందని బంతి, చల్లని బంతి, ఏంటది?
4: గుర్తుకు రావట్లేదే.
3: చెప్పేనా?
4: వద్దు వద్దు, ఉండి చెప్తాను.
3: చెప్పు మరి.
4: చందమామేనా?
3: అవును మోహన్విత. ఇప్పుడు ఇంకొక సమ్మతికి వెళ్దాం.
4: వెళ్దాం
3: మోహన్విత. ఎప్పుడు నేనైనా, ఈసారి నువ్వు నాకు అడుగు.
4: సరే చెప్పు. నేల నాకుతుంది, మూల కూర్చుంటుంది,
3: నాకు తెలిసి చీపురు అనుకుంటా మోహన్విత.
4: అవును భార్గవి.
3: నాన్న డబ్బులు లెక్క పెట్టలేం, అమ్మ చీరను మడత పెట్టలేం, ఏంటది?
4: నాకు ఒక్కటే తెలుసు భార్గవి.
3: ఏంటి చెప్పు.
4: నక్షత్రాలు.
3: ఇంకొకటి ఆకాశం.
4: ఇప్పుడు చెప్పు భార్గవి, అమ్మ అంటే కలుస్తాయి, నాన్న అంటే కలవవు, ఏంటది?
3: పెదాలు.
4: అవును భార్గవి.
0: చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు కథను వినిపించడానికి 7వ తరగతి నుంచి పద్మావతి మరియు తష్మిత వస్తున్నారు, విందామా మరి.
5: నా పేరు పద్మావతి.
6: నా పేరు తష్మిత.
5: ఈరోజు మేము కథ చెప్పబోతున్నాం. ఒకరోజు సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకు వెళ్లారు. వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని ఆమె ఆత్రంగా ఎదురు చూడసాగింది. సూర్యుడు, వాయువు అక్కడ విందులో వడ్డించిందన్న కడుపు నిండా తిన్నారు. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఏమున్నాయి అని అడిగి తెలుసుకుని సుష్టంగా భోంచేశారు. వాళ్ళకు తింటున్నప్పుడు తల్లి ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదు. కేవలం కడుపే కైలాసమని భావించారు తప్ప తమ తల్లి గురించి ఆలోచించనే లేదు. అయితే చంద్రుడు మాత్రం తల్లిని మర్చిపోలేదు. తన ముందున్న రుచికరమైన పదార్థాలలో కొన్ని తల్లి కోసం జాగ్రత్తగా మూట కట్టుకున్నాడు.
6: వాళ్ళు విందు ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి దాటింది. అయినా వాళ్ళ తల్లి నక్షత్రం వాళ్ళ కోసం మెలకువగా ఉంది.

0: బిడ్డలు ముగ్గురు ఇంటికి రాగానే, నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు అని అడిగింది ఆశగా. అమ్మ మాటలు విన్న సూర్యుడు కాస్త ఉలిక్కి పడ్డాడు. అయ్యో నీ కోసం నేనేమీ తేలేదమ్మా అన్నాడు. కొడుకు మాటలు విన్న చుక్కతల్లి గుండె కుమిలిపోయింది. ఆమె వాయువు వైపు చూసి అతడు ఇలా సమాధానం ఇచ్చాడు. నేను కూడా నీ కోసం ఏమీ తేలేదమ్మా. నేను సృష్టంగా భోంచేయడానికే విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు. ఆ తల్లి హృదయం మరింత గాయపడింది. ఆమె వీడేం చెబుతాడో చూద్దామని చంద్రుడి వైపు చూసింది. చంద్రుడు తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, నువ్వొక్క పళ్ళెం తీసుకురా. నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావంటే నమ్ము. చంద్రుడి మాటలు విన్న చుక్కతల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది.
1: చుక్కతల్లి తర్వాత సూర్యుడి వైపు తిరిగి ఇలా చెప్పించింది. నీవు విందు ఆస్వాదించినప్పుడు నీకు నీ తల్లి గుర్తుకు రాలేదు కదా, నీవు సిగ్గుపడాలి. నీవు వట్టి స్వార్థపరుడివి కనుక ప్రజలు నిన్ను తిట్టుకుంటారు. నీ కిరణాలు వేడి ప్రజలను బాధ పెడతాయి. నీవు తీవ్రంగా మండుతున్నప్పుడు నీ ముఖం ఎవరు చూడనగాక చూడరు. నిన్ను చూడగానే నెత్తి మీద గుడ్డ కప్పుకుంటారు లేదా గొడుగైనా అడ్డంగా పెట్టుకుంటారు.
0: తరువాత చుక్కతల్లి వాయువు వైపు చూసి ఇలా చెప్పించింది. నువ్వు కూడా స్వార్థజీవివి. విందు ఆస్వాదిస్తున్నప్పుడు నేను నీకు గుర్తుకు రానే లేదు. ఎండాకాలంలో నీ వడసోకి ప్రజలు బాధపడతారు. సూర్యుని వేడిని వడగాలిగా మార్చి జనాలను బాధ పెట్టే నిన్ను ప్రతి ఒక్కరూ నిందిస్తారు. నిన్నెవరూ అభిమానించరుగాక.
1: చివరిన చుక్కతల్లి చంద్రుడి వైపు తిరిగి ఇలా సౌమ్యంగా అంది. బిడ్డా, విందు తింటున్నప్పుడు కూడా నీవు నన్ను మరవలేదు. తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది. ఇది అరుదైన అమూల్యమైన సుగుణం. ఇంకా మీద నీవు చల్లగా ఉంటావు. నీ కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయి. నిన్ను అందరూ ప్రశంసిస్తారు. నీ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తారు.
2: చాలా బాగా చెప్పారు కదా. ఇప్పుడు డివోషనల్ సాంగ్ పాడడానికి రిషిక, తులసి, హేమాంషి, లాలిత్య, యశ్వి, సేజ, శ్వేత మరియు సంతోషి వస్తున్నారు. విందామా మరి?

0: బాగా పాడారు కదా. ఇప్పుడు పద్యములు పాడడానికి 7వ తరగతి చదువుతున్న తష్మిత మరియు తేజన వస్తున్నారు. విందామా మరి?
1: పుత్రోత్సాహము తండ్రికి. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడంగా పుత్రోత్సాహంబు నాడు పొందరు సుమతి.
2: భావం కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలగదు. ప్రజలందరూ తన కొడుకుని గొప్పతనాన్ని చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది. పరల కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలనిచ్చు, చెట్లు పూలు పుయ్యు, పరహితంబు కంటే పరమార్థమున్నదా? లలిత సుగుణజాల తెలుగు బాల.
1: దీని భావం ఏమనగా, ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలిస్తున్నాయి, చెట్లు పూలిస్తున్నాయి, ఇతరుల మంచి కంటే కోరదగినది ఇంకేమీ లేదు.
0: బాగా చెప్పారు కదా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి అనుశ్రీ, అనన్య, ఆరాధ్య, అక్షయ, బబిత, భార్గవి, మాహి, మహోన్విత, సంతోషి, శ్వేత, శరణ్య, తష్మిత, తేజన మరియు తపస్వి వస్తున్నారు. విందామా మరి.

0: చాలా బాగా పాడారు కదా. ఇప్పుడు గేయాలు చెప్పడానికి 6వ తరగతి నుండి దీతాశ్రీ వస్తుంది.
1: మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. 12 దేశాలు పొందుచున్నా గాని పెద్దదన్నమే లోపమంది, ఉప్పు ముత్తుకుంటే దోషమంది, నోట మత్తి గొత్తి పోతాదంది. అయ్యో కుక్కలతో పోరాడు కూడు తినమంటారు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవ రావద్దు రావద్దంటారు, రాత్నబడిలో పెట్టవద్దంటారు, టోపీ తీసి వీపులు బాదుతారు. అయ్యో రాజద్రోహం అంట రాత్నంలో ఉన్నదంట, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము. వారి తాతగారి ముళ్ళు దాచిపెట్టినట్లు దాట చేస్తారు దేశమున, పోరాట మారుతారు పైన, మోమాటం పడరు సొంతైన, వారి పోట పాడైపోను, మాట చెబితే వినరు, మా కొద్ది తెల్ల దొరతనము దేవా, మా కొద్ది తెల్ల దొరతనము.
2: చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు సామెతలను చెప్పడానికి 8వ తరగతి నుంచి మోహన్విత మరియు భార్గవి వస్తున్నారు, విందామా? మరి
3: మోహన్విత సామెత ఆడుతాను, చెప్తావా?
0: హా చెప్తాను.
3: నల్లని త్రాచు ప్రాణముండదేంటిది?
0: జుట్టు. ఇప్పుడు చెప్పు, ఇది కొంచెం కష్టంగా ఉంటది భార్గవి. ఇంట్లో మొగ్గ వీధిలో పువ్వు ఏంటది?
3: కష్టమన్నా ఎంత ఈజీగా ఉంది.
0: ఏంటది చెప్పు చూద్దాం.
3: గొడుగు.
0: అవును భార్గవి,
4: సామెతలను బాగా చెప్పారు కదా. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పడానికి అక్షయ, శరణ్య, లోకేష్ ఇంకా జయకృష్ణ వస్తున్నారు, వింటామా? మరి
5: నా పేరు శరణ్య. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో ఆగస్ట్ 8న మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే భారతదేశాన్ని విడిచి వెళ్లాలని భారత ప్రజలు డిమాండ్ చేశారు. డూ ఆర్ డై అనే నినాదం ఈ ఉద్యమానికి ప్రధాన సందేశంగా నిలిచింది. ఈ ఉద్యమం భారతీయుల్లో దేశభక్తిని మరింత పెంచింది.
6: నా పేరు అక్షయ. ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అనేక మంది జాతీయ నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ స్వతంత్ర పోరాటం మరింత బలపడింది. క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
7: నా పేరు లోకేష్. క్విట్ ఇండియా ఉద్యమం ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచింది. ఈ ఉద్యమం వల్ల స్వాతంత్ర్యం కోసం ఐక్యంగా పోరాడాలనే భావన బలపడింది. అహింసా మార్గంలో సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని భారతదేశంపై నిలిపింది. భారతీయుల ఐకమత్యం, త్యాగనిరతి, ధైర్య సాహసాలు బ్రిటిష్ పాలకులను ఆలోచింపచేశాయి. ఈ ఉద్యమం భారత స్వాతంత్ర్య చరిత్రలో చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచింది.
8: నా పేరు పిజే కృష్ణ. ఈరోజు నేను క్విట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పబోతున్నాను. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లాలని ఈ ఉద్యమం కోరింది. ఈ ఉద్యమంలో వేలాది మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ ఉద్యమం సమయంలో అనేక మంది నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. క్విట్ ఇండియా ఉద్యమంలో ఉషా మేతా అనే ఆవిడ రహస్యంగా రేడియోని నడిపి అజ్ఞాతంలో ఉన్న దేశ నాయకులకు సమాచారాన్ని చేరవేసేవారు. ఈ ఉద్యమం భారతదేశానికి

0: 1947లో స్వాతంత్ర్యం రావడానికి ఎంతో సహాయపడింది.
1: బాగా చెప్పారు కదా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి సంతోషి, శ్వేత, రుద్ర మరియు అనుశ్రీ వస్తున్నారు. విందామా మరి?

0: బాగా పాదారు కదా. ఇప్పుడు జోక్స్ చెప్పడానికి భార్గవి, సంతోషి, మహోన్విత మరియు శరణ్య వస్తున్నారు. విందామా మరి?
1: కొబ్బరి పీచు అంటే ఏంటి కసమా?
2: కొబ్బరి బోండం వచ్చిన తర్వాత దానిలో పీచు ఉంటది కదా, దాన్నే కొబ్బరి పీచు అంటారు.
3: నా జుట్టు కొబ్బరి పీచులా ఉంది అంటే నీ జుట్టు గుర్రం తోకలా ఉంది తెలుసుకో పిల్ల.
4: ఏమన్నావు? గుర్రం తోక?
2: గుర్రం తోక అంటే ఏంటి? గుర్రం వెనకాల పొడుగ్గా జుట్టు ఉంటది కదా, దాన్నే గుర్రం తోక అంటారు.
4: ఓహో, ఓకే ఓకే. ఈవిడ గుర్రం తోక, ఆవిడ కొబ్బరి పీచు.
2: కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హోంవర్క్ రాయమని? నీకు తెలుసు కదా హోంవర్క్ రాయపోతే ఇంటికి పంపించేస్తానని.
4: రోజు ఇలాగే చెప్తున్నా టీచర్, ఒక రోజైనా పంపడం లేదు. కనీసం ఈ రోజైనా పంపండి టీచర్.
5: ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, దేవుడి దగ్గర మొక్కావా?
3: మొక్కుకున్నానమ్మా.
4: ఏమని మొక్కావు?
3: నా పక్కన కూర్చున్న శ్రీను కూడా ఫెయిల్ అయిపోవాలి అని మొక్కుకున్నానమ్మా.
4: న్యూటన్ చెట్టు కింద కూర్చొని గ్రావిటీని కనిపెట్టాడు కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది?
3: ఇలా క్లాస్లో కూర్చొని కొత్త విషయాలను కనిపెట్టలేమని తెలిసింది టీచర్. ఈ సబ్బెంత?
2: 30 రూపాయలు.
3: తగ్గదా?
2: వాడుతూ ఉంటే తగ్గుతుంది.
5: నువ్వు బడికి ఎందుకు లేటుగా వచ్చావు?
4: దానిలో ఒక సైన్ కనిపించింది టీచర్.
5: ఎలాంటి సైన్ కనిపించింది?
4: స్కూల్ ఉంది, నెమ్మదిగా వెళ్ళండి. చెవిలో చెప్పేది మాట, ఆస్తిల్లో ఇచ్చేది వాట. నా ఫోన్లో అయిపోయింది డాటా, అందుకే చెప్తున్నాను టాటా.
0: బాగా చెప్పారు కదా. ఇప్పుడు పొడుపు కథలు చెప్పడానికి బబిత మరియు ఆరాధ్య వస్తున్నారు. విందామా మరి?
6: ఆరాధ్య, నిన్ను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, చెప్తావా?
7: సరే, అడుగు.
6: కాళ్ళు చేతులు లేని అందగెత్తుకు బోలుడు దుస్తులు, ఏంటది?
7: ఉల్లిపాయ.
6: అవును. నల్ల కుక్కకు 4 చెవులు, ఏంటది?
7: పప్పి అనుకుంటున్నాను.
6: కాదు, లవంగం. తోకలేని పిట్ట 9 ఆమడులు పోయింది, ఏంటది?
7: ఉత్తరం నేను కరెక్టే కదా?
6: ఆ, కరెక్టే. రాజుగారి తోటలో నల్లని పండు, కోస్తే ఎర్రని రసం, ఏంటది?
7: నల్ల ద్రాక్షం.
6: అలా ఎలా అన్ని చెప్పేస్తున్నావు? నిలబడితే పోతుంది, కూర్చుంటే ఉంటుంది, ఏంటది?
7: నీడ అనుకుంటున్నాను.
6: కరెక్ట్ ఆన్సర్. ఈ పొడుపు కథలు చెప్పలేవు, చూద్దామా?
7: చూద్దాం.
6: నీటిలో పుడుతుంది, నీటిలో

0: త్వరగా పెరుగుతుంది, నీటిలో వేస్తే చనిపోతుంది. ఏంటది?
1: ఉప్పు కదా.
0: అవును, ఇంట్లో ఉంటుంది కానీ స్థలం ఆక్రమించదు. ఏంటది?
1: వెలుగు.
0: కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది.
1: ఇది నాకు తెలుసు, మేఘం.
2: బాగా చెప్పారు కదా. ఈనాటి బాలభారతి కార్యక్రమం విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ దువ్వాడ విద్యార్థిని విద్యార్థులచే అలరించబడింది.
3: మీరు ఇంతవరకు బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో విజ్ఞాన్ స్టీల్ సిటీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో తెలుగు నాటిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: నాటకం వింటారు. రచన శ్రీ ఎస్ టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు, డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కెఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: అన్ని రకాల విలువలు ఉన్నాయంట,
2: ఖరీదు ఖరీదు ఎక్కువ, ఖరీదు ఖరీదు ఎక్కువగా
1: అందమైన అమ్మాయి అంట,
2: ఖరీదు చూసుకోవాలి.
3: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి, రండి దగ్గరగా రండి చూసుకోండి.
1: ఈ బానిస బాగున్నాడు, ఆ చివరి ఉన్న బానిస చాలా బాగున్నాడు,
4: ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
5: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
4: అవునవును భలే ఉంది. లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
3: చూసారా పౌరులారా, బాగా చూసారా, ఇక వేలంపాట ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడు గత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులెవరో, రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
6: 200,
7: 300,
6: 400,
3: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి బాగా పాడండి.
7: 700,
6: 800,
8: 900.
3: ఓ 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు. ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి ఆలోచించకండి, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
9: 1000 కార్షపాణాలు,
3: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి, ఇంకెవరు పాడలేరా?
4: ఏంటి
3: సరే 1000 కార్షపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా మీ నామధేయం?
9: అమిత్తుడు.
3: చక్కటి పేరు. మీ వృత్తి?
9: రత్నాల వ్యాపారం.
3: ఓ అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట, మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే, నా కష్టం ఫలించింది.
10: అయ్యా 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను

0: మీ వెంట తీసుకెళ్ళండి.
1: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయిండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి, ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
1: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు. 100 కార్షపాణాలు.
2: 200.
0: 200 కార్షపాణాలు. 200 కార్షపాణాలు.
3: 300.
0: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు. 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనము లేదు.
0: నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు. సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని, నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానమింకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన నాలో ఐక్యం చేసుకోబోతున్నాను. దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చింతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు.

0: ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి, వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ మానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికౌగిల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమర దర్శనం లభించింది, ఇంకా ఆరటంగానే ఉందా, మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో, ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది, అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
1: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
2: చూశాను, చెప్పండి ఏమిటి.
1: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
2: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
1: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
2: నాలాంటి వారిని మరో 5 గురిని కొనొచ్చుగా, నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
1: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
2: అవసరం లేదు.
1: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
2: నాకు దేనిపైనా మక్కువ లేదు.
1: నాపై కూడానా?
2: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
1: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
2: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
1: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
2: బానిసల మక్కువలతో యజమానులకేం పని, చెప్పవలసిన అవసరం లేదు.
1: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
2: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
1: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
2: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
1: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడ

0: లేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన, ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపైని ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిందాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్లి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికే కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మా ఆగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాళ్ళు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం, మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారు వచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడ్డానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి,

0: నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
1: ఏమిటి తల్లి?
0: అది నాకు నాకు ఈ పెళ్లి అంగీకారంగా లేదు.
1: ఎందుకని?
0: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
1: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాచకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
0: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
1: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
0: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
1: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
0: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే? నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్నా.
1: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీ గదిలోకి వెళ్ళు.
0: నాన్నా.
1: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
0: నాన్నా.
1: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
0: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మన సంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని, రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి, మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే? అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే.

అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానం ఆచరించడానికి విచ్చేసిన నాకు

0: తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతి నా కంటపడ్డం. ఇది నా అదృష్టం కాక మరేమిటి? ఏ గోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీరుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు? నీ నామధేయమేమి? ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే. అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు. నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే, నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు? ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు. వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం. నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి. మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోని, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా. నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో. నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్నొక గృహానికి తీసుకెళ్లాడు.

0: గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయమాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పొరంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలా మంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
0: దుర్మార్గుడు, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
1: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంఛ తీర్చు.
0: ఈ దేవసేన కంటంలో ప్రాణం ఉండగా అది జరగదు.
1: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన. ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలు వైపు రా, రా, చెప్పేది నీకే రా.
0: నేను రా దగ్గరకు వచ్చావో మర్యాద దక్కదు, జాగ్రత్త.
1: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా, రా.
0: నేను రాను.
1: రా.
0: రాను.
1: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. నిన్ను తన్నితేర అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే. నువ్వు లెక్క రావేనా మధుర మంజరి.

0: నా మర్మస్థానం పైనే నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితిని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరియైన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
2: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
2: మగ బానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు. నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
2: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
2: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
2: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
2: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు.

0: శివసేన.
1: ఏమిటి కుశాలి?
0: అమితుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమితుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేనా, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మార తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరున ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
2: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
1: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
2: కావచ్చు కానీ నేను
1: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
2: దేవసేనా, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేనా.
1: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?

దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడం.

0: కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకోనే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదు మధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామవాంచ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా.
1: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆసీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్లిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్లిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయ.

0: దేవసేన, దేవసేన, నిన్నే నిద్రలే.
1: ఇంత ఉదయాన్నే నిద్ర లేచి చేసేదేముంది కుశాలి? తాను వస్తున్నానని నీతో కబురు పంపించాడా అమిత్రుడు? పక్షం రోజులైంది, పత్తాలేడు.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే.
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తే. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమితా, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకిలే, ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసం

0: అనే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్ఛ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్లటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళు. ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు, ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను. మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిరోచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
2: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
3: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఏదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ట్రాఫిక్ లో బోర్ కొడుతుందా? ఆఫీస్ వర్క్ తో హెడ్ఏక్ గా ఉందా? రిలాక్స్, ఈ స్ట్రెస్ అంతా పోవాలంటే నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటది అంటారా? సరదాగా మీతో మాట్లాడడానికి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చాను, మాట్లాడేసుకుందామా? మరైతే లెట్స్ వెల్కమ్ సరదాగా కాసేపు. సో ఈరోజు మన సరదాగా కాసేపులో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్, అదే బెస్ట్ క్వశ్చన్ కూడా. సో బేసిక్గా వంట అనేది అందరూ చేసే ఉంటారు ఏదో ఒక టైంలో. అసలు వంట చేయడం మినిమం కూడా రాని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఏదో ఒక కొత్త రకం వంటనో లేకపోతే ఫస్ట్ టైం వంట ట్రై చేసి ఉంటారు కదా. సో ఈ వంట అనే కాన్సెప్ట్తో మీకున్న ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీని మాతో షేర్ చేసుకోవాలి. సో మరి నాతో షేర్ చేసుకోవాలంటే మీరేం చేయాలి? 0891-272-7244 లేదా 0891-272-7288 నంబర్స్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి వెంటనే నాతో మాట్లాడేయాలి.
1: హలో, గుడ్ ఈవినింగ్.
0: హలో, గుడ్ ఈవినింగ్.
1: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవ నుంచి కుమార్ మురళి మేడం.
0: మురళి గారు, టాపిక్ విన్నారా?
1: విన్నాను మేడం.
0: సో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వంటలు?
1: మీరు అన్నట్టు నాకు పూర్తిగా వంట అనేది రాదు, నాకు వచ్చే ఒకే ఒకటి వేడి నీళ్ళు మరిగింది. అందరూ క్యాంప్ వెళ్ళిపోతే ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి భోజనం వెళ్తాను తప్ప ఆ ప్రయత్నం కూడా చేయదు.
0: అవునా? మరిగించవచ్చు. అసలు ఎప్పుడు అవసరం కూడా రాలేదా మీకు? వస్తే బయట నుంచి ఎలా అయినా ట్రై చేసేస్తారు. ఓకే, వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు పందిరి చిన్నారావు అండి.
0: ఓకే, చిన్నారావు గారు.
2: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం విలేజ్ నుండి పొందూరు రోడ్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకే, మరి క్వశ్చన్ విన్నారా?
2: విన్నాను మేడం.
0: మరి ఎప్పుడైనా ట్రై చేశారా కొత్త వంటలు?
2: ట్రై చేశానండి.
0: ఏం ట్రై చేశారు?
2: కొంత వరకు రైస్ వండుతాను, కూరగాయలు, ఆకుకూరలు వండుతాను, టీ పెడతాను.
0: ఓకే.
2: ఒక హాఫ్ వంటల్లో ఒక సగం వంటల వరకు నాకు వచ్చు.
0: వావ్, అయితే మీరు చాలా బెస్ట్. అయితే
2: సందర్భాన్ని బట్టి ఫాలో అవుతుంటాను మేడం.
0: అంతేనండి, ఏదైనా మనకి తెలిసినట్టు ఉండాలి, తెలియదు అనే ఆన్సరే రాకూడదు మన దగ్గర నుంచి.
2: రాకూడదు కదా,
0: అంతే.
2: అది
0: సూపర్ సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: హలో.
0: హలో,
3: నా పేరు నాగరాజ్ మేడం.
0: నాగరాజ్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: తాడేపల్లి నుంచి కాల్ చేస్తున్నాను మేడం.
0: ఓకే, సో క్వశ్చన్ విన్నారా?
3: విన్నాం మేడం.
0: మరి ఎప్పుడైనా వంట ట్రై చేశారా మీరు?
3: ట్రై చేశాను మేడం.
0: ఏం ట్రై చేశారండి?
3: మసాలా దండ ఫ్రై మేడం.
0: వావ్,
3: ఓకే మేడం, చాలా బాగుంటుంది మేడం.
0: అవునా? బాగా వచ్చింది అయితే.
3: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో విన్నారు కదా, మన కాలర్స్ అయితే చాలా మంది ట్రై చేశారు, రకరకాల వంటలు కూడా ట్రై చేశారు. కొంతమంది అయితే అసలు మనకి వంట రాకపోయినా పర్వాలేదు, ఎలా అయినా సరే బయట ఎక్కడో చోట అలా తినేసి గడిపిస్తాం కానీ అస్సలు రాదని చెప్తున్నారు. సో అలా రాకపోయినా సరే మీరు వంట చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? అలా మీరు ట్రై చేసి ఏమన్నా మీకు మెమరీస్ ఉంటే ఖచ్చితంగా మనకి కాల్ చేసి చెప్పండి. అంతకన్నా ముందుగా ఇప్పుడైతే కళ్యాణ రాముడు చిత్రం నుంచి చంద్రబోస్ రచనలో శంకర్ మహదేవన్, సుజాత మోహన్ వాయిస్లో గుత్తం కాయ అనే సాంగ్ని ఎంజాయ్ చేయండి.

0: ఘటన.
1: సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మరి ఇప్పుడు ఇంకెవరు లైన్లో ఉన్నారో చూద్దామా. హలో,
2: నమస్కారం అండి. అమ్మా
1: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
1: సత్యనారాయణ గారు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారండి? అమ్మా
1: చాలా బాగున్నాను. మరి ఈరోజు క్వశ్చన్ విన్నారా?
2: విన్నానమ్మా, వంటల గురించి అడుగుతున్నారు కదమ్మా.
1: ఎప్పుడైనా ట్రై చేశారా అండి కొత్త వంటకాలు?
2: మీకు నిజం చెప్పమంటారా అమ్మా?
1: నిజమే చెప్పండి.
2: నాకు గ్యాస్ స్టవ్ వెలిగించడమే రాదమ్మా.
1: మరి ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేశారు?
2: ఆ భార్య వండి పెడితే నేను తిని పెడతాను.
1: సో వండి పెడితే చక్కగా తిని పెడతారు?
2: అవునబ్బా.
1: బాగా వంట చేస్తారా అయితే మీ ఇంట్లో మీ వైఫ్?
2: చేస్తారమ్మా, ఒకసారి భోజనానికి రండి అమ్మా, ఆవిడ వంటకాలు ఎలా ఉంటాయో చూద్దురుగానే.
1: తప్పకుండా తప్పకుండా.
2: సరే అమ్మా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: అలాగండి.
1: హలో,
3: నమస్తే మేడం. ఈస్ట్ గోదావరి చెల్లూరు, నా పేరు గోవింద్ అండి.
1: నమస్తే అండి గోవింద్ గారు, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: ఈస్ట్ గోదావరి చెల్లూరు అనమాట అండి.
1: ఓకే ఓకే. సో చెప్పండి, క్వశ్చన్ విన్నారా?
3: విన్నాను మేడం. వంటలు అంటే ఏ రకమైన వంటలు కూడా నాకు నాకు తెలియదు అనమాటండి.
1: ఒక కాఫీ టీ ఏమి తెలీదా?
3: కనీసం గ్యాస్ వంట గ్యాస్ వెలిగినతో స్టవ్ వెలిగినతో రాదు మేడం, ఫస్ట్ ప్రాబ్లం అదండి.
1: ఎప్పుడు ట్రై చేయలేదు అయితే?
3: ట్రై చేయలేదు, ఎందుకంటే అమ్మగారు ఉన్నాళ్ళు, అమ్మగారు ఉన్నారు, అప్పుడు మా మిస్సెస్ గారు వచ్చిన తర్వాత ఇంకా అసలు వంట అనేది ఇంకంత వాళ్ళు చేసి పెడతారు. ఇంకా
1: మరి ఇంట్లో ఎవరు లేకపోతే బయటకు వెళ్తే?
3: బయటకు వెళ్ళి వాటిలో ఏదో ఇంకా ఒక పూట ఏదో గడిపి రావడం అండి.
1: సో ఎలా అయితే కవర్ చేసేస్తారు?
3: మార్నింగ్ ఆవిడ బయలుదేరి ఏ ఊరన్నా వెళ్తుంది అనుకోండి, సాయంత్రం కూడా వంట తీసుకెళ్తారన్నమాట అండి.
1: చూసారా ఎంత మంచి వైఫ్ మీకు దొరికారు. మరి ఎప్పుడైనా పొగుడతారా?
3: బాగానే నిజంగా, మా మిస్సెస్ లేకపోతే నేను లేనట్టే అండి.
1: చూసారా, మీరు చాలా లక్కీ కదా.
3: నిజంగా మా పాపని నేను మ్యారేజ్ చేసిన తర్వాత నా లైఫ్ కూడా 100% చేంజింగ్ గా ఉంది. 10 రూపాయలు కూడా సంపాదించుకున్నాను అండి.
1: వండర్ఫుల్, అందుకే లక్ష్మీదేవి అంటారు వైఫ్ ని కదా.
3: అవును మేడం, అవునండి అవునండి. ఆడవారు
1: మంచివాళ్ళే. చూసారా, అందుకే అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
4: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
1: బాగున్నానండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు మెర్సరావుని అల్మేశ్వరే, పెదపిల్లి.
1: ఓకే, సో క్వశ్చన్ విన్నారా?
4: అన్నా మేడం.
1: చేశారు ఎప్పుడైనా ప్రయత్నాలు?
4: చేయలేదు కానీ మా ఎంసీఆర్ చూసేవాడిని నేను.
1: ఓకే.
4: ఆహా, మా అమ్మ ఇలా చేసేది వంట చాలా బాగుంటుంది, మా అమ్మ చేసిన వంట. మా మిసెస్ ఎప్పుడైనా ఉప్పు కారం ఎక్కువ వేసేది, కారం ఎక్కువేది కానీ ఉప్పు ఎక్కువ వేసేది కానీ మా అమ్మలా ఉంటుంది వంట. అలాగేమో వేసేసినప్పుడు చెప్తాను మా అమ్మ ఇలా చేసేది అలా చేయాలి.
1: ఓ, అయితే మీకు చూడడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా చేయాలి అని మీకు తెలుసు
4: అంటే అప్పుడు అలా చాలా సూపర్ ఉంటుంది అలా చెప్తాను. కానీ నాకు చేసుకోవాలంటే నాకు ఇసుకు
1: చాలా కష్టం కదా.

0: హలో,
1: చెప్పండి, వింటున్నా.
0: మేడం గారు,
1: చెప్పండి.
0: ఎప్పుడైనా వంట చేయాలనుకుంటే ఏం పెరుగన్నా మామూలుగా అన్నం వండేసుకొని పెరుగన్నం తినేది, కానీ కూర మాత్రం వండుకోలేండి.
1: చాలు, పెరుగన్నం వస్తే చాలు, మనకు అక్కడ సమస్య తీరిపోయింది కదా.
0: అంతే మరి,
1: అంతే
0: అంటే అన్నం అంటే ఏ రకంగా వండేసుకొని కూరాలంటే అమ్మో టేస్ట్ అది రావాలని చాలా కష్టం.
1: దానికి పెరుగన్నం బెస్ట్, హెల్దీ
0: అంతే
1: ఫుడ్.
0: మేడం,
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
0: థ్యాంక్ యూ.
1: సో చాలా మంది అయితే చూసారు కదా, ఇంట్లో లక్ష్మీదేవి అంటే హ్యాపీగా భోజనం చేస్తున్నారు. చాలా మందికి వంట రాదు, కానీ కొంతమంది మేనేజ్ చేస్తున్నారు, కొంతమంది చాలా బాగా వండుతారంట. సో మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోవాలంటే 0891-272-7244 లేదా 0891-272-7288 నెంబర్స్కి కాల్ చేయండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొరగారు గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల
4: సైబాల్,
3: గజ్జా బొబ్బల
4: సైబాల్,
3: నడుగుల తామర
4: సైబాల్,
3: బురద పుల్ల
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: ఇప్పుడు పెళ్లి పుస్తకం చిత్రం నుంచి వనభోజనం సాంగ్ మీ అందరి కోసం.

0: మరలా.
1: వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరే.

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినప

0: మీరు వింటున్నారు సరదాగా కాసేపు ఆన్ 102 FM రెయిన్బో సాగరిక. మరి ఈ రోజు టాపిక్ మీకు అందరికి ముందే చెప్పాను, మీరు ట్రై చేసిన వంటలు ఏదైనా మీకు వాటితో రిలేటెడ్ ఎలాంటి మెమరీస్ ఉన్నా నాతో షేర్ చేసుకోమని. మరి మన కోసం కొంతమంది కాలర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాదినండి, రాజాస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, మరి మీరు ఎప్పుడైనా కొత్త వింత వంటకాలు ట్రై చేశారా? అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి.
1: ఎప్పుడు బాగా వండుతానండి, ఒకసారి మాడిపించేస్తాను, ఇట్లా చేసేస్తాను, కారాలు ఎక్కువ చేస్తాను.
0: అవునా? మరి దాన్ని ఎలా కవర్ చేస్తారు?
1: మళ్ళీ దానిలో కొద్దిగా పెరిగేసి బియ్యం పిండేసి అలా కొద్ది నీళ్ళేసి మళ్ళీ అలాగా కుట్టాం. ఏమి ముక్కలు ఉంటే అవి వేసేస్తే కవర్ అయిపోతుంది.
0: వావ్, ఇది ఒక టిప్ కూడా అయిపోయింది, అలాగే కవర్ అయిపోయింది.
1: అదే గోంగూర పచ్చడి అయితే 4 రోజులు పైన ఉండేటట్టుగా చేస్తాం.
0: వావ్,
1: జీలకర్ర అవన్నీ వేసి మిరపకాయలు వేసి నెల నెల అంతా వాడుకోవచ్చు, అంత బాగా ఉంటుంది గోంగూర పచ్చడి.
0: ఓకే,
1: వంకాయ కూర కూడా బాగా చేస్తానండి.
0: సూపర్. అయితే మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు వంట చేస్తే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
2: హాయ్, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: సుమలత, కాకలో నుంచి.
0: సుమలత గారు, హౌ ఆర్ యు?
2: సూపర్, హ్యాపీ.
0: ఎప్పుడు ఇలాగే ఉండాలి, హ్యాపీగా జాలీగా.
2: థ్యాంక్ యూ.
0: ఓకే, మరి క్వశ్చన్ విన్నారా?
2: విన్నాను.
0: మరి ఎప్పుడైనా వింత వంటకాలు ట్రై చేశారా కొత్తగా?
2: కొత్తగా అంటే అమ్మగారు ఊరు వెళ్ళేటప్పుడు క్లాస్ బ్యాక్ టెన్త్ క్లాస్ అప్పుడు.
0: ఓకే,
2: నాకు పప్పు వండుదాం అనేసి కందిపప్పు చింతపండు పులుసు వేసి అన్ని ముక్కలు వేసి ఉడబెట్టాను అన్నమాట.
0: ఓకే,
2: ఎంతసేపు చూసినా పప్పు ఉడకదు.
0: సాంబార్ అవ్వలేదా? మరి
2: అవ్వలేదు. మన ఆడితేమో, మన ఆడికి అడిగితే మన ఆడ నాకు రాదమ్మా వంట. ఏదంటే ఆఫీకి అడిగితే అమ్మ పప్పులో ఎప్పుడు చింతపండు పులుసు వేయకూడదు, ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఇంకా దాని పని అంటే నేను ఈరోజు చారు ఇస్తాను అడ్జస్ట్ అయిపో అన్నారన్నమాట.
0: సో ఫస్ట్ వంట అలా జరిగింది అన్నమాట. కానీ ఒక మంచి మెమరీ కదా.
2: అవునవును, ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది. అప్పుడు కర్రీ పాయింట్ తిండి కావండి మా టైంలో.
0: అవును,
2: రెండోదేమో ఆన్లైన్ లో

0: అదే బుక్ చేసుకుంటారు ఏదో
1: స్విగ్గీ
0: తెప్పించుకోవడం.
1: జొమాటోలు కూడా లేవు.
0: అసలు మా కాలనీలో ఏముంది,
1: ఓకే
0: అలా అయిందనమాట నా వంట.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
2: హలో హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి, నా పేరు నాగేశ్వరరావు అండి.
1: ఓకే నాగేశ్వరరావు గారు, మరి క్వశ్చన్ విన్నారా?
2: విన్నామండి.
1: మరి ఎప్పుడైనా ట్రై చేశారా వంటలు?
2: ట్రై చేయడం అంతే, భోజనం విషయంలోను మా ఆవిడ మాకు ఎప్పుడు లాభం చేయదు, క్యారేజ్ కట్టేస్తారండి. అయితే టీ మాత్రం, టీ విషయంలో మా ఇంట్లో ఎవరో తాగారండి.
1: ఓకే,
2: మరి టీ నాకు టీ అవసరం అయ్యే టైంకి మా వాళ్ళంతా బిజీగా ఉంటారండి, మరి టీ నేనే పెట్టుకోవాలండి.
1: టీ పెట్టడం వచ్చా మరి మీకు?
2: బ్రహ్మాండంగా పెడతానండి.
1: వావ్.
2: మరి అల్లం బెల్లం ఆలికలు ఆవుపాలు
1: ఓకే, సో అన్ని వేసి ఒక మంచి టీ మసాలా చాయ్.
2: ఓకే అండి,
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చూసారు కదా, అసలు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అందరికీ కూడా, అలాగే మీతో పాటు నన్ను కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం ఎగిరే పారు మా చిత్రం నుంచి ఆహా ఏమి రుచి అనే సాంగ్ వినిద్దాం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: సరదాగా కాసేపులో మనం ఈరోజు తీసుకున్న టాపిక్, మీరు ఎప్పుడైనా కొత్తగా వింతగా వంతలు ట్రై చేశారా? ఒకవేళ అలా ట్రై చేసినప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోమని. మరి షేర్ చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0891272744 లేదా 0891272788 నంబర్స్. పైగా ఈరోజు మనం ఈవినింగ్ 5:30 మా పదం మీ భవం కార్యక్రమంలో మనం ఇవ్వబోయే పదం ఏంటో తెలుసా? మైనా. మరి మీరు కవితలు రాసి నాకు పంపించాలి అంటే మా పదం మీ భావంలో మీరు కవితలు రాయవలసిన పదం మైనా. అప్పుడే వెంటనే పంపించేయకండి, మీరు ఒక అరగంట తర్వాత, అదే 5 గంటల నుంచి మీ కవితల్ని మాకు పంపించవచ్చు. మరి ఈరోజు పదం మైనా. సో ఇప్పుడు మనమైతే కాలర్స్ని తీసేసుకుందాం, మన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. హలో.
7: నమస్తే.
6: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
7: రమణ సీతమ్మ, నాగులాపల్లి.
6: రమణ గారు ఎలా ఉన్నారు?
7: ధన్యవాదాలు, చాలా బాగున్నాం. పదం ఏమి ఇచ్చారమ్మా?
6: పదం అంటే ఈరోజు మా పదం మీ భావం కోసం అయితే మైనా అనే పదం ఇచ్చాం. ఇప్పుడైతే సరదాగా కాసేపులో ఒక క్వశ్చన్ అన్నమాట. మీరు ఎప్పుడైనా వంట ట్రై చేశారా ఏదైనా కొత్తగా? సీతమ్మ గారు, సీతమ్మ గారు టీ పెట్టడం నేర్పించారా?
7: ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా బిజీలో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, నేనే టీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆలుకే దళ్ళం అట్లా వేసుకుందండి, అక్కడ నల్లం ముక్క అట్లా వేసుకొని తడితే ఆ ఫ్లేవర్ అనేది కుదిగా ఇదిగా ఉంటది. దళ్ళం అనేటప్పటికే చేంజింగ్ ఉంటది, ఆలుకే అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది.
6: సో ఏం రాకపోయినా టీ నేర్చేసుకున్నారు?
7: టీ నేర్చుకున్నారు. ఎప్పుడైనా పెడితే నన్ను పెట్టమంటారు పాప గాని ఆ సీతమ్మ గాని.
6: సో మీరు బాగా పెడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
8: హలో,
6: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: చిన్నమ్మ గారు మీదండి.
6: ఓకే, మరి క్వశ్చన్ విన్నారా?
8: విన్నానండి. మీ పేరు జ్యోతి గారా ప్రమీలా గారా అర్థం అవ్వట్లేదు.
6: జ్యోతి అండి.
8: జోకర్ జ్యోతి గారు
6: చెప్పండి.
8: మా

0: మహిళ జ్యోతి గారు. ఇప్పుడు నా పేరు అగ్రహారం శ్రీనాథ్ అండి, చిన్నమ్మారి గురించి మాట్లాడుతున్నానండి. మీరు చెప్పారు వంటల గురించి చెప్పారు కదా, నేనైతే ట్రై చేయలేదు కానీ నాకు జొన్నలు వేరే ఉంటాయండి.
1: ఓకే,
0: దాని తాలకు రొట్టెలు అదే చపాతీలు ఎలా చేస్తాం, పూరీలు అలా చేస్తాము, అట్లు తర్వాత దాంతో నేను బిళ్ళలు కాల్చుకోవడం బిళ్ళలు వేయించుకోవడం కూడా తెలుసండి.
1: అరటిపాయలు
0: వేసి లేదంటే నూరి పప్పలు వేసి మామూలు రొట్టెలాగా బిళ్ళలు కూడా వేయించుకోవచ్చు కాల్చుకోవచ్చు అండి.
1: ఫస్ట్ టైం వింటున్నాను జొన్నతో ఇన్ని రకాలు చేయొచ్చు అని. బాగుంది, వెరీ నైస్.
0: మూడు రకాలు చేయొచ్చు అండి జొన్న పిండి, దాని వేరే ఉంటాయండి జొన్నలు, ఆవాల సైజ్ లో ఉన్నట్టు ఉంటాయి.
1: ఓకే,
0: వేరే ఊర్లో అమ్ముతారండి అది, అది ఎక్కువ మారువాడి వాడతారు అది.
1: జొన్నలు కూడా మంచిదే కదా ఆరోగ్యానికి.
0: అది తెలుసు, తర్వాత రాగులు అంటే రాగులతో కూడా తెలుసండి.
1: వావ్, అయితే ఫస్ట్ టైం నేను చాలా ఐటమ్స్ తెలుసు అని చెప్తున్న వారిలో మీరే ఫస్ట్. మీరు సూపర్ అసలు.
0: ఓట్స్ అండి,
1: ఓట్స్ కూడా తెలుసా?
0: చెప్పనైతే బోల్ ఉన్నాయండి.
1: ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
2: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను.
1: గుడ్ ఈవినింగ్ గోపి గారు, టాపిక్ విన్నారా మరి?
2: విన్నాం మేడం, బాగున్నారా ముందుగా?
1: హా, చాలా బాగున్నాను, మీరు బాగున్నారా?
2: మన ఎఫ్ఎం 102 దైవల చాలా బాగున్నాం మేడం. పోతే టాపిక్ లోకి వచ్చేద్దాం. అయితే నాకు వంటల గురించి అనుకుంటే నాకు ఏ వంట అయినా వండేస్తాను మేడం.
1: ఏదైనా?
2: ఏదైనా.
1: వావ్,
2: ఇంచుమించు 10th ఎగ్జామ్ రాసిన కోకలం మాది. 10th ఎగ్జామ్ రాసేసి ఇంచుమించుగా 12-15 సంవత్సరాలు బ్యాచిలర్ గా ఉన్నాం మేడం.
1: సో అన్ని ట్రై చేశారు? అయితే
2: అన్ని ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్ అంటదలే, దండుకున్నవాడికైనా వెళ్ళొచ్చు కానీ వండుకున్న వాడికి వెళ్ళకూడదని.
1: ఎందుకు సార్, మీరు మంచి మంచి వంటలు చేస్తారు కదా.
2: అందు గురించే
1: అంటే మీరు వంటలు ఎంచుతున్నారా? తప్పు సార్, అది చాలా తప్పు. మీరు అసలు ఎంచకూడదు, మీకు పర్ఫెక్ట్ గా వచ్చాను మమ్మల్ని ఎంచుతారా?
2: కొద్దిగా అన్నం మెత్తగైనా లేదు కూరలో ఉప్పు కారం తక్కువైనా నేను ఏది మాట్లాడినా అదే మాట్లాడుతున్నాడు.
1: అనవసరంగా వంట తెలిసిన వాడిని పెళ్లి చేసుకున్నానే. అయ్యో,
2: అది చిన్న రిక్వెస్ట్
1: చెప్పండి.
2: ముందు కాలం చెప్పినట్టు అంటే నాకు స్టార్టింగ్ ఒక్క దీంట్లో పప్పులో కాలేసాను అనమాట. అంటే పప్పు ఉండేటప్పుడు చారు కాలి, చారు తాలిం పెట్టి చారు వేసేసి దాంట్లో కందిపప్పు వేస్తాను.
1: ఓకే,
2: ఆ భోజనం టైంలో ఇక్కడ పప్పులతో తీస్తారు, ఇంకేముంది పప్పు పప్పు చారు చారు
1: రెండు కలిపేస్తే పప్పు చారు అయిపోయిందిగా.
2: అప్పుడు మా పెదనాన్న కూతురు అక్క ఇట్లా ఏదో ఇలా వండావంటే అప్పుడు నేను చెప్పాను, అక్క నాకు తెలియదంటే ఇలా పప్పు మందు వండబెట్టాలరా అంతా చెప్తే అప్పటి నుంచి కంటిన్యూ దాంట్లో. ఇప్పుడు మరి అది కూడా ఇంకా తిరగలేదు మేడం, హ్యాపీగా చేసేస్తానని టాపిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ.
1: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో చాలా మంది పప్పులోనే కాలేస్తున్నారంట. పప్పులోనే ఎందుకో ఫెయిల్ అవుతున్నారు. అసలు పప్పు అనేది చాలా సింపుల్ వంటకం, ఎలా మీరు అందరూ ఫెయిల్ అవుతున్నారు? అందరూ పప్పు వండడం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంతకన్నా ముందైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినాలి.

0: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మరి ఈరోజు అయితే క్వశ్చన్, మీరు ఎప్పుడైనా వంటలు ట్రై చేశారా? అండ్ అవి ఏమైనా ఫెయిల్ అయ్యాయా పాస్ అయ్యాయా మీ మెమరీస్ ఏంటి ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోవాలి. మరి ఇప్పుడైతే కొంతమంది లిజనర్స్ లైన్లో ఉన్నారు. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను జంగారెడ్డిగూడెం నుంచి అండి. అక్కడ శ్రీనివాసరావు రామలక్ష్మి.
0: మరి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా కొత్త వంటలు కానీ ఏమైనా అసలు ట్రై చేశారా?
1: మా ఆవిడ బయటకు వెళ్ళినప్పుడు రైస్ వండేస్తానండి.
0: ఓకే,
1: ఆవిడ ఏ ఊరన్నా వెళ్ళిందంటే కోడిగుడ్డు పొల్లట తీ చేసుకొని తినేస్తానండి.
0: ఓ నైస్. అయితే
1: అయితే
0: మీకు కావాల్సిన వచ్చు.
1: అవును, ఒకసారి అయితే మటన్కే ప్రయోగం చేశాను మేడం.
0: ఓకే,
1: అన్ని కలిపి వేసి కుక్కర్లో పెట్టేశానండి. అయితే స్లో మీడియం ఫ్లేవర్ లో పెట్టాను. నాకు తెలియదండి కుక్కర్కి హై స్పీడ్ లో పెట్టాలంట స్టార్టింగ్. అరగంట ఉడకబెట్టినా సరే విజిల్ రాలేదు మేడం. విజిల్ రాకపోతే అప్పుడు మా కింద అద్దుకుంటున్న ఒక ఆవిడ్ని పిలిచి అరగంట నుంచి ఉడకబెడుతున్నానండి, ఇదేంటి విజిల్ రావట్లేదు అంటే అప్పుడు ఆవిడ వచ్చి, ఇలా కాదండి స్లోలో పెట్టకూడదు, హై పవర్ లో పెడితే విజిల్ వస్తుంది అని చెప్పిందండి.
0: ఓకే, ఫైనల్ గా రెడీ అయిందా కర్రీ?
1: రెడీ అయింది కదా మేడం, అరగంట 3 గంటలు అవలసింది, 2 గంటలు పట్టిందండి.
0: 2 గంటలు పట్టిందా?
1: అయితే కూర బాగానే వచ్చింది.
0: ఆ టేస్ట్ వచ్చేసి చాలు, అసలు మనకి ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వలేదు కదా.
1: వేస్ట్ అయితే అవ్వలేదు మేడం.
0: ఓకే రండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో,
2: అందరి అభిమాని ఆంధ్ర జ్యోతి గారు ఎలా ఉన్నారు? బాగున్నారని?
0: చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
2: అసలు కూడి సత్య రెడ్డి.
0: ఎలా ఉన్నారు మరి?
2: బాగున్నామండి.
0: బాగున్నారా?
2: పులగసారు ఉప్పు సేప.
0: మీరు వంట చేశారా?
2: వంట సూపర్ చేసేస్తానని.
0: అవునా? మరి చెప్పండి, అసలు మీరు బాగా సూపర్ గా ఉండే వంట ఏంటి?
2: చిన్నప్పుడు మనకే కట్లు పోయే కదా.
0: అవును,
2: మా అమ్మగారు వంటలు చేసేవారు వాటిని.
0: ఓకే,
2: చేస్తే నేను పోయి దోసేవాడిని. ఆకులు ఉండేవారు కదా.
0: అవును,
2: సరే చెప్పేసి మొత్తం ఉప్పు కారం అన్ని కంచలో వేసేవారు మాట్రండి. ఇలా ఉండుతారు చెప్పేసి మా అమ్మగారు ఊరికి వెళ్ళారు.
0: ఓకే,
2: శుభ్రం ఉండేసానండి చేపల కూర. చాలా బాగుందా?
0: ఫస్ట్ ట్రైలే బెస్ట్ అయిపోయిందా?
2: చేపలకు శుభ్రం. మరి ఇంకోటి అండి, సినిమా డైరెక్ట్ గా వాడు చేసేవానండి.
0: అవునా?
2: హైదరాబాద్ లోనే పెళ్లి నగర.
0: ఓకే, అయితే మీరు

0: స్వర్గం వస్తే
1: మాస్టర్ షెఫ్.
0: సంవత్సరాలుగా. హలో
1: హలో చెప్పండి.
0: పదకొండు స్వర్గం వేస్తారండి. అవి ఈ జనం బయటకు వచ్చారండి. బాగుంది, బాగుండదు మరి.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: కదా. నెక్స్ట్ ఎవరు లైన్లో ఉన్నారో చూద్దాం.
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఎన్ఎంఎస్పి రావు, కిరా నగర్ మేడం.
0: ఓకే రావు గారు, మరి ఎప్పుడైనా మీరు ఏమైనా వంటలు ట్రై చేశారా?
1: నేను ఉప్మా చేసుకుంటాను మేడం.
0: వా, ఉప్మా
1: మేడం
0: మనందరి ఫేవరెట్.
1: బాగా చేస్తాను మేడం. దాని కాజు తర్వాత ఈ బాదం అన్ని వేసి లాస్ట్ నెయ్యి వేస్తాను, వేసి దుబ్బుతాను. అందరూ టేస్ట్ గా ఉందండి అని తింటుంటారు అందరూ.
0: అబ్బా మీరు అలా చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది సార్. అర్జెంట్ గా ఉప్మా తినాలి, జీడిపప్పు. బాగా వంట చేస్తారైతే. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఏంటండి మీరు అందరూ ఇలా అంత మంచి మంచి వంటలు చేస్తే నేను ఇప్పుడు ఏమైపోవాలి? హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు నుంగల కొండబాబు, గొల్లపాలెం టైలరింగ్ వర్క్ చేస్తుంటాను మేడం.
0: కొండబాబు గారు ఎలా ఉన్నారు?
2: నాకు రానేటువంటి వంట ఏమి లేదండి. పెళ్లి అయ్యేటప్పటికే వంటలు నేర్చుకున్నా. పలావు తప్పించి అన్ని చేస్తాను మేడం.
0: సూపర్ సార్, మరి మీ వైఫ్ లక్కీ అయితే.
2: కోడిగుడుప్పా చేస్తాను, మా పిల్లలు లొట్టలు వేసుకుంటూ మరి తింటది. రాడి పోగరానికి వచ్చారనే చేయంటది. సత్యనారాయణమూర్తి అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదం చేస్తాను, లొట్టలు వేసుకుంటూ తింటారు.
0: సార్
2: నాకు రాలేని
0: నాకు కొంచెం ప్రసాదం,
2: నాకు రాలేనటువంటిది ఏమైనా ఉన్నదంటే పలావ్ ఒకటిని, గుత్తొంకాయ కూర రెండు తప్పించి కనమ అన్ని వండుతాను మేడం.
0: ఎందుకు రాదు మీకు? అది సింపుల్ కదా.
2: నాకు రాదు, నేర్చుకోలేదు. ఇప్పటికి కూడా టీ నేనే పెట్టుకుంటాను ఇంట్లో. మీకు ఎవరిని పెట్టినా మనం ఇది మార్నింగ్ 5 గంటలకే నేను నా అంతా నేనే టీ పెట్టుకుని తాగుతాను.
0: సూపర్, మీరైతే మీ ఇంట్లో వాళ్ళందరూ లక్కీ, హ్యాపీగా మంచి టేస్టీ ఫుడ్ తింటారు మీ వల్ల.
2: అప్పుడప్పుడు ఏదైనా కొత్త రకం అంటే అన్నా ఇంటిగా తినాలనుకుంటే నాతో ట్రై చేస్తారు వాళ్ళు. ఇప్పటికి కూడా మేడం కోడిగుడ్డు ఉప్మా అంటే చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాను మేడం. కోడిగుడ్డు ఉప్మా ఎలా వండాలో కూడా కొంతమంది ఆడవాళ్ళకి తెలియదు.
0: అవునా? అవును, నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇలాంటి ఒక డిష్ ఉందని.
2: నేను కోడిగుడ్డు ఉప్మా కానీ చేస్తే సాయంకాలం కూడా దాసులు మరి తింటారు.
0: బా సూపర్ అయితే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి ఇప్పుడు జాతిరత్నాలు చిత్రం నుంచి ఒక మంచి టేస్టీ సాంగ్ విందాం.

0: వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. మనకి చాలా తక్కువ టైం ఉంది, కానీ వీలైనంత వరకు మాట్లాడేద్దాం.
1: హలో
0: హలో,
1: హలో,
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాట్లాడుతున్నామా?
0: వెరీ గుడ్ ఈవినింగ్. మరి టాపిక్ విన్నారా అండి? హలో హలో, ఈరోజు టాపిక్ విన్నారా? చెప్పండి, వినిపించట్లేదు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, అసలు క్లారిటీ లేదు. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: లావరేజ్ పర్వాడ.
0: మరి విన్నారండి టాపిక్ ఈరోజు?
2: నేనండి, మా వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఒకసారి నేను ఇంట్లో పిండి ఉందని పకోడీలా వేసుకుందామని చేశానండి.
0: ఓకే, మరి పకోడీ అయిందా?
2: పకోడీ అవ్వలేదు మేడం, రాళ్ళలో తయారైంది. తీరా చూస్తే ఫోన్ చేసి కనుక్కుంటే అది మైదా పిండి అట. నేనేమో గోధుమపిండి అనుకున్నాను.
0: గోధుమ పిండితో పకోడీలు చేయరు సార్?
2: ఆహా, పకోడి ఏదోటి చేద్దాం అనుకుని, పిండి ఉన్నదని ఏదో చేద్దాం అనుకుని చేశాను.
0: ఓకే,
2: అలా రాదు, అదేదో ముందే తెలుసుకొని ఫోన్ చేస్తే బాగున్నాను.
0: ట్రై చేశారు, ఏదో అయింది.
2: ఓకే,
0: ఓకే
2: థ్యాంక్
0: అండి,
2: యూ.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: హలో
1: హలో,
0: హలో జ్యోతి గారండి.
1: అవునండి.
0: అబ్బా, ప్రోగ్రెస్ స్టార్టింగ్ నుండి ఫోన్ చేస్తానండి బాబు, లైన్ కలట్లేదు అసలు.
1: మీదే లాస్ట్ కాల్ తెలుసా?
0: అవునా? ఎప్పుడు?
1: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: మాది వైజాగ్ అండి. నా
1: ఓకే
0: పేరు శ్రావ్య.
1: ఓకే. మరి ఎప్పుడైనా ట్రై చేశారా వంటలు?
0: నేను ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసింది ఒకే ఒక వంట అండి, కానీ సూపర్ గా వచ్చింది.
1: ఏంటో ఆ వంట?
0: అంతే, దానికి ఏం పేరు పెట్టాలో తెలియక నేనేం పేరు పెట్టలేదండి.
1: సూపర్ అండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మన టైం అయితే అయిపోయింది, ఇంతటితో మన సరదాగా కాసేపు సమాప్తం. మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? నిరంతర లెర్నింగ్, అదే నిరంతరం నేర్చుకోవడం అనే కాన్సెప్ట్ అన్నమాట. అసలు ఏంటది, దాని అర్థం ఏంటి? అసలు ఇప్పుడున్న జనరేషన్లో, అదే మన సమాజం వేగంగా మారిపోతూ ముందుకు దూసుకెళ్ళిపోతున్న సమయంలో, యువత ఎప్పుడూ సాంకేతిక ఉద్యోగ అవకాశాలు, జీవనశైలి కారణంగా ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద, అదేనండి మన సాంప్రదాయ విద్యా పరిమితుల మీద డిపెండ్ అయి ఉంటారు కదా. సో ఆ డిఫరెన్స్ అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు డిగ్రీలు లేదా ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చు అనే నమ్మకం ఉండేది. ఎక్కడైనా మన పార్టిసిపేషన్ పెరిగి కొద్దీ పోటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ మంది దేని గురించి అయినా పోటీ పడుతున్నారు అంటే అక్కడ వాళ్ళు పెట్టే టెస్ట్లు కానీ ఎక్కువగా చాలా కాంపిటేటివ్గా మారిపోయే కొద్దీ చాలా టఫ్గా టెస్టులు మారిపోతూ ఉంటాయి కదా. సో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ డిగ్రీలు పుచ్చుకుంటారు. అందులో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు అంటారు? అంతవరకు ఎందుకు, మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎంతోమంది దానికి పోటీ పడుతూ కనిపిస్తారు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పోటీ స్థాయి కూడా పెరుగుతుంది కదా. మరి అలాంటి పోటీ ప్రపంచంలో పరిగెడుతున్న మనం ఎటువంటి క్వాలిటీస్ మనం కలిగి ఉన్నట్లయితే దీంట్లో నిలదొక్కుకోగలం, ముందుకు వెళ్ళగలం అనే విషయాలపై ఈరోజు యువవాణిలో ఎన్నో విషయాలు చర్చించుకుందాం, తెలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఈరోజు మనం అడాప్టబిలిటీ లేదా సర్దుబాటుతనం అనే విషయం గురించి చర్చించుకుంటున్నాం కదా. సో చాలామంది ఏమనుకుంటారంటే, ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోతూనే లేకపోతే ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతే వెంటనే జాబ్ వచ్చేస్తుంది, ఇక్కడతో మనం నేర్చుకోవడానికి ఏమీ లేదు, ఇంకా సెటిల్ అయిపోయినట్టే లైఫ్లో ఏదో ఒక పని చేసుకొని వెళ్ళిపోవచ్చు అని. కానీ లైఫ్లో లెర్నింగ్, అదే మనం నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ, అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగుతూనే ఉంటేనే మనం మారుతున్న జనరేషన్కి తగ్గట్టు మనం కూడా అందులో ఇమిడి బ్రతకగలుగుతాం అన్నమాట. కేవలం ఒక డిగ్రీ సాధించడం వల్ల అన్ని ఆశయాల్ని చేరుకోలేం కదా. కాబట్టి ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, దాంతోపాటు అడాప్టబిలిటీ లేదా సర్దుబాటుతనం కూడా ఉండాలి. మనం చాలా ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్తున్న ఒక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి దాని వేగానికి తగ్గట్టు ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి, వెంటనే మారిపోతూ ఉన్నాయి, అప్డేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతూ కూడా ఉన్నాయి. కాబట్టి మారుతున్న విధానాన్ని బట్టి, మారుతున్న విజ్ఞాన పద్ధతుల్ని బట్టి, టెక్నాలజీస్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. మారిపోవడం అంటే కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, మనల్ని మనం దానికి తగ్గట్టు మార్చుకుంటూ ఉండాలి, అదేనండి అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం ఉద్యోగ అవకాశాలని దక్కించుకోవచ్చు. మనం అంటే యువత ఉద్యోగ అవకాశాలని దక్కించుకోవాలి అంటే మారుతున్న పోటీ ప్రపంచంతో పాటు తను కూడా అప్డేటెడ్గా ఉండాలి అని అర్థం అన్నమాట. మరిన్ని విషయాలు దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మహర్షి చిత్రం నుంచి మీకోసం ఒక పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఈరోజు యువవాణిలో అడాప్టేబిలిటీ లేదా సర్దుబాటుతనం, నిరంతర విద్య అభ్యాసం అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదా ఒక డిగ్రీ సాధించడం వల్ల అక్కడితో మనం నేర్చుకునే పాఠాలు అయిపోయాయి, ఇంకేమీ చదువుకునే అవసరం లేదు, లర్నింగ్ ప్రాసెస్ ఇంతటితో అయిపోయింది అని అనుకోకూడదు. అలాగే మన జీవితంలో ప్రతి అడుగు ముందుకు వేయాలంటే, ముఖ్యంగా ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో కెరియర్లో నిలదొక్కుకోవాలి అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్తో పాటు కొన్ని స్కిల్స్ కూడా నేర్చుకోవాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ప్రతి జనరేషన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాత పద్ధతులు, పాత టెక్నాలజీస్ చాలా ఫాస్ట్గా మారిపోతూ వస్తున్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి టెక్నాలజీస్ వల్ల నిన్నటి నైపుణ్యాలు నేటికి సరిపోవడం లేదు. ఇటువంటి వాతావరణంలో కొత్త విషయాలు వేగంగా నేర్చుకోవడం, మార్పుకి అనుగుణంగా మనం రూపాంతరం చెందడం వల్ల నిజమైన విజయాన్ని సాధించడం ఈజీ అవుతుంది. మరిన్ని విషయాల గురించి చర్చించుకుందాం. ముందుగా సంబరం చిత్రం నుంచి మీకోసం ఈ పాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సంబరం చిత్రం నుంచి మీకోసం ఈ పాట.

యువవాణి యువజనుల కార్యక్రమంలో నిరంతర అభ్యాసం ఎంత అవసరమో అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో యువత ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ డిగ్రీనో లేకపోతే ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అక్కడితో నేను నేర్చుకునే అధ్యాయం అయిపోయింది, ఇంకేమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్తో కాకుండా ఇంకా మారుతున్న జనరేషన్ని బట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనల్ని మనం నిలబెట్టుకోగలం అనే విషయాన్ని గుర్తించాలి. అనుకూలతను పెంపొందించుకోవడానికి యువత ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. అందులో ముఖ్యంగా నిరంతర అభ్యాసం, అదేనండి కంటిన్యూస్ లెర్నింగ్. డిగ్రీ పూర్తయినంత మాత్రాన చదువు అయిపోలేదని మనం గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఆన్లైన్ కోర్సెస్, వర్క్షాప్స్, ఇంకా ఇండస్ట్రియల్ వర్క్స్కి సంబంధించిన కొత్త కొత్త ఇన్నోవేషన్స్ గురించి కూడా అప్డేటెడ్గా ఉండాలి. మనం చదివే పుస్తకాల్లో ప్రతి సమస్యకి పరిష్కారం మనకి దొరకపోవచ్చు, కాబట్టి పుస్తకాల్లో లేని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్వతంత్రంగా ఆలోచించి వినూత్న పరిష్కారాలని కూడా కనుగొనే సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలన్నమాట.

యువవాణి యువజనుల కార్యక్రమంలో నిరంతర అభ్యాసం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి యువత ఎప్పుడు కూడా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీనితో ఇంకా నేనేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే మైండ్ సెట్తో కాకుండా లైఫ్ అనేది కంటిన్యూస్ ఒక లెర్నింగ్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. మనం జీవితంలో ప్రతి అడుగులో కూడా ఏదో ఒక కొత్త మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ మార్పుకు తగ్గట్టు మనం అప్డేటెడ్గా ఉండాలి, అన్ని కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబడగలం అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం ఒకే రంగానికి పరిమితం కాకుండా విభిన్న రంగాలపై ప్రాథమిక అవగాహన కూడా యువత పెంచుకోవడం ద్వారా వేరువేరు అవకాశాలని అందుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఈ ఒక్కటే నాకు తెలుసు, దీని మీదే ఆధారపడతాను అని కాకుండా విభిన్న రంగాల మీద కూడా కొంతవరకు మీరు ఐడియా తెచ్చుకుంటే, దాంట్లో కూడా మీకు అభిరుచి ఉన్నట్లయితే ఇంకొన్ని కొన్ని విషయాలు దాని గురించి నేర్చుకొని ఆ ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్ళచ్చు. సో ఫైనల్గా ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పునాది మాత్రమే, కానీ జీవితం అనే ప్రయాణంలో మనకి

ఎదురయ్యే మలుపులను, ఒడిదొడుకులను తట్టుకొని ముందుకు సాగాలంటే అనుకూలత అనే లైఫ్ జాకెట్ మనకి తప్పనిసరి. మారుతున్న కాలానికి అనుగుణంగా తమని తాము మలుచుకునే యువత భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకులుగా, విజయేక్తగా, విజేతలుగా కూడా నిలబడతారు. కాబట్టి మారుతున్న సమయానికి తగ్గట్టు మనం కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ చిన్న చేంజ్ మీ లైఫ్లో తీసుకొచ్చినట్లయితే ఎంతో పెద్ద మార్పుని మీరు గమనించవచ్చు. ఇప్పుడు స్టైల్ చిత్రం నుంచి మెరుపే సాగర్ అనే పాట మీకోసం.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. భాషకి ప్రాణం సాహిత్యమైతే ఆ సాహిత్యానికి ఊపిరి మన భావాలు. మన తెలుగు భాషలోని అందమైన పదాలకు మీ అమూల్యమైన భావాలను, కవిత్వాన్ని జోడించే అద్భుతమైన ప్రోగ్రాం మా పదం మీ భావంకు స్వాగతం, సుస్వాగతం. పదం మాదైన భావం మీదే కాబట్టి ఈరోజు మైనా అనే పదం మీద ఎన్ని మంచి మంచి భావాలు మన లిజనర్స్ పంపించారో ఖచ్చితంగా చూద్దాం. సో మీరు కూడా మాకు పంపించాలి మీ కవిత అనుకుంటే 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మైనా అనే పదం మీద కవితలు రాసి పంపించండి. మా వాట్సాప్ నెంబర్ 6304767436. ముందుగా పల్లెటూరి తోటల్లో పలకరించే మైనా, పచ్చని ప్రకృతి ఒడిలో పరవశించే జైన, నల్లని తలకట్టుతో రంగులేను మేను, కళ్ళు చుట్టూ పసుపుతో కనువిందు చేయను అని పంపించారు సుమలత బిశెట్టి, వైఫ్ ఆఫ్ గంగాధర్. మైనా అంటే మధురంగా మాట్లాడే పక్షి అని అర్థం. మానవ స్వరాన్ని అనుకరించే గుణం ఈ గోరింక పక్షి సొంతం. స్టార్లింగ్ కుటుంబానికి చెందిన సంతతి పక్షి ఇది. మనుషులకి సమీపంగా మెరిసే ఈ పక్షికి సంస్కృత భాషలో మైనా అనే అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. కొంతమంది ఆడపిల్లలకి మైనా అని పేరు పెట్టి మధుర గాత్రాన్ని ప్రతిబింబంగా పిలుస్తారు. అందుకే మైనా, ఓనా మైనా అనే సంబోధన సర్వసాధారణం. ఇది ఓ అరుదైన పక్షిజాతి. దీనికి గుర్తుగా పర్యావరణ ప్రేమికులతో పాటు మానవ జాతి కాపాడుకోవాల్సిన ఓ అపురూప అరుదైన ప్రాణి ఈ మైనా అంటూ బాణాపురం రాజా చంద్రశేఖర్ బాబామట్ట విజయనగరం నుంచి మన కోసం పంపించారు. చాలా బాగుంది కదా కవిత. మునగపాకు నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు కూడా మైనా అనే పదం మీద మనకి కవిత రాశారు. పచ్చని చెట్ల చాటున ముద్దులొలికే పలుకులు, అల్లరి నవ్వుల గూటులు, అందమైన పిలుపులు, స్వేచ్ఛగా ఆకాశంలో రెపరెపలాడే రెక్కలు, మనసును హత్తుకునే మధురమైన పాటలు, తోటల్లో ఒంటరిగా తిరుగుతూ ప్రేమను పంచే తీరు, ప్రకృతికి నూతన శోభను తెచ్చే ముద్దుల నేస్తం ఈ నా మైనా. ఎంతో చక్కని కవితలు మైనా అన్న పదం మీద మనకి పంపిస్తున్నారు శ్రోతలు.

మా పదం మీ భావం కార్యక్రమంలో ఈరోజు మనం ఇచ్చిన పదం మైనా. మరి మైనా అనే పదం మీద కవితలు రాసి మాకు పంపాలి అనుకుంటే 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మైనా అనే పదం మీద మనకి శ్రోతలు పంపిన కవితలు విందాం. హాయ్, హలో, నమస్తే, శుభ సాయంత్రం. మైనా పక్షి పాత్ర గుర్తుకు వస్తాయి. మైనా పక్షిని మంచితనానికి తీయని పలుకులకు సంకేతం. పచ్చని చెట్ల చాటున ముత్తుగా అరుస్తుంది మైనా. మనిషిలోని భావాలను మధురంగా పలుకుతుంది మైనా. చిరుగాలి అలలతో కలిసి

ఉపదేశం చేస్తుంది, జీవితానికి పంజరాన్ని దాటిన స్వేచ్ఛను పరిచయం చేస్తుంది ఆకాశానికి. ఉమా అంటూ రాస్తున్నారు ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, కవిత ఝరి, సలాది ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. సో ఎంతో చక్కగా మైనా మీద ఒక బ్యూటిఫుల్ కవితని మనకి పంపించారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రేమ ఖైదీ చిత్రం నుంచి మీకోసం మైనా అనే పాట.

పక్షిలాగా మాట్లాడే గుణమున్న పక్షి. మనం ఎలా మాట్లాడితే ఏమైనా అనే పక్షి కూడా అలానే మాట్లాడుతుంది అని అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, ఈ మైనా అనే పక్షిని పెంచిన వారికంటే వారింటికి ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళ గురించి వర్తమానం తెలియజేస్తుంది. ఇది గమనార్హం అంటూ పంపించారు దైవపు గోపాలరావు, హేమలత, ఉబా, టోనీ విశాఖపట్నం నుంచి. చిట్టి కొమ్మల మీద కూర్చొని కుంటిగా కూస్తోంది మైనా. పసుపు చీర వంటి రెక్కలపై నల్ల చుక్కలతో ఉంటుంది మైనా. నీ మాటలు ఆలకిస్తూ తిరిగి నీ మాటలే తిరిగి చెబుతాను అంటుంది మైనా. రామచిలుకకు నాలికపై వశరాశి నేర్పితేనే మాటలొస్తాయి. మైనాకి మాటలు నేర్పవసరమే లేదు. నాతో కలిసి నాలో నిలిచి నా కళ్ళల్లో కళ్ళతో కలిపి నేను నువ్వు ఎవరు అంటే నేను మైనా అని అంటుంది మైనా అంటూ పంపించారు మోగి శ్రీను పెద్దగంట్యాడ నుంచి. చాలా అద్భుతంగా రాసి పంపించారండి. సో మైనా అనే పదం మీద ఇంకా కవితలు చదువుదాం. అంతకన్నా ముందుగా ఒక్కడు చిత్రం నుంచి మీకోసం

మైనా అనే పదం మీద ఎన్నో చక్కని కవితలు పంపించారు శ్రోతలు. ఇప్పుడు ఇంకో కవిత మీకోసం. పచ్చని చెట్ల చాటున ముద్దుగా అరెస్టు గాలితో తేలిపోతుంది మైనా. పసుపు పచ్చని ముక్కుతో నల్లని రంగు రెక్కలతో ఇంటి ముంగిట వాలిపోతుంది. చాలా చురుకైన అందమైన పక్షి, తీయని మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రకృతిలో కలిసిపోతూ పర్యావరణ ఆనందాన్ని అందాన్ని పెంచుతుంది. ఇంట ఇల్లాలిగా ప్రభావతి పోలాకి వెళ్లే శ్రీకాకుళం జిల్లా తిరుగుతూ సందడి చేయను మైన, ఆకాశాన్ని స్వేచ్ఛగా అంబరాన్ని తాకును మైన అంటూ పంపించారు ప్రభావతి పోలాకి గారు. ప్రభావతి గారు పోలాకి విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుంచి. నమస్తే, శుభ సాయంత్రం అంటూ మా పదం మీ భవం కార్యక్రమంలో మైనా పదం మీద ఒక చక్కని కవిత రాశారు. మా కవిత్వం పచ్చని చెట్ల చాటున ముద్దుగా అరిచేమైనా, మనసులోని మౌనాన్ని పాటగా మార్చేమైనా, తెల్లని వెన్నెల వేళలో తీయని పిలుపులమైనా, గూటిలోని అలసటను గాలిలో కలిపేమైనా, రూపం చిన్నదైనా స్నేహం వినయనమైనా, నా కవిత తీరాలకు ప్రేమ సందేశం అయినా అంటూ పంపించారు పోట్నూరు మహేష్ బాబు శ్రీకాకుళం నుంచి. అలాగే కేవి రమణమూర్తి గారు కూడా శ్రీకాకుళం నుంచి పంపించారు. ఎండైనా వానైనా మైనా ఎప్పుడు, నేటి వరకు మైనా, ఏ రేపటికి ఎక్కడో ఆ మైనా అందరికీ కనిపించి వినిపించిన ఆ మైనా, ఈ నేలపైన ఇంకా ఎన్నాళ్ళో ఆ మైనా అంటూ. అలాగే మైనా పదం మీద ఇంకో చక్కని కవిత రాసి పంపించారు. మా పదం మీ భావం కార్యక్రమంలో మైనా అనే పదం మీద మా కవిత వినిపించండి అంటూ. చిన్నారి గువ్వ ఓ మైనా, పలికేవు ఎంతో తీయనా, నీ పలుకుల్లోన అమృతమున్నా, వింటేనే మనసు తేలిపోవున, తోటల్లోన తిరిగేటి ఓ మైనా, మాటేదో నేర్పావు నాకైనా, పచ్చని ప్రకృతి ఒడిలోన నువ్వేలే అందాల రూపానివా ఓ మైనా అంటూ బుచ్చేపేట వీధి శ్రీకాకుళం నుంచి పొట్నూరు అనురాధ గారు పంపించారు. సో ఎంతో చక్కని కవితలు పంపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముద్దుల మొగుడు చిత్రం నుంచి మైనా మైనా అనే సాంగ్ మీకోసం.

ఎన్నో చక్కని భావాలతో కూడిన కవితలు రాసి ఈనాటి మా పదం మీ భావం కార్యక్రమంలో మనకి కవితలు రాసిన పంపిన శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన మా పదం మీ భావం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

వాతావరణ సమాచారం వింటారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ వారి ప్రత్యేక వాతావరణ సూచన. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్.

ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రాగల 2-3 రోజుల్లో అనగా 23 ఆగస్ట్ 2026 నుంచి 25 ఆగస్ట్ 2026 వరకు ఆంధ్ర తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలి వేగం 60 కిలోమీటర్లు ప్రతి గంటకు చేరే అవకాశం ఉంది. కావున సముద్రంలోకి చేపలు పట్టేవారు వెళ్లకూడదని వాతావరణ శాఖ వారు హెచ్చరిక జారీ చేశారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. వెంట వెంటనే తెలుగులో ప్రాంతీయ వార్తలు, ఆ తర్వాత సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: कैप्टन की भूमिका बहुत बड़ी है।
1: प्रोपल्शन सिस्टम हो, कंपोजिट मटेरियल्स हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी। भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है। आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक एट्रैक्टिव डेस्टिनेशन बन रहा है।
2: Defense Minister Rajnath Singh has stressed the need for self-reliance in shipbuilding, ship repair and related maritime sectors, describing it as vital to the country's security. He has said that India is capable of becoming a global shipbuilding hub. Defense Minister was addressing the gathering after laying the foundation stone for 5 expansion projects of the Garden Reach Shipbuilders and Engineers and Yantra India Limited, worth approximately 3,400 crore rupees in Kolkata. Indian Council of Medical Research, ICMR, has clarified that no new strain of H1N1 has been identified and there is no cause for panic. The influenza strains currently circulating also well matched with the vaccine strains recommended for the Northern Hemisphere. According to senior scientists at the ICMR, these viruses have been in circulation since the year 2025. Delhi police has clarified that no permission has been granted to any individual organization for holding protest or gathering at the Jantar Mantar today. He said that various videos and posts are being circulated, calling upon people to gather and assemble on the issue of reservation reforms. In a social media post, police said that prohibitory orders are already enforced in New Delhi district. The BRICS sports ministers meeting concluded at Visakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the sports joint declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sport through dialogue, mutual respect and inclusiveness. Addressing the gathering, Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia called for building a BRICS sporting partnership with practical and sustained cooperation. In men's cricket, India with 300 for 5 in the first innings against host Sri Lanka at stumps on day one of the second and final test in Colombo. Devdutt Padikkal continued his impressive form, scoring a second consecutive test century. He made 117 of 193 balls. Earlier, India won the toss and opted to bat. India won the first test by 165 runs and currently lead the two-match series 1-0. In the FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The Pool E match will begin at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
3: Hey girls!
4: Hi! Congratulations!
3: Ivela party kavalante mundu champion to selfie teeskundam. Idea. Ikkade cheskundam party. Pizza party.
4: Yeah!
3: Edi ni card pinnu ee na card details swayanga vestanu. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు, పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్దతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన

0: 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడా మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ది, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్టపతి చేరుకుంటారు. ఉపరాష్టపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతుల సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికి ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్టానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్

0: రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్టానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవేయ అధ్యక్షతన విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ముద్దు, కొత్త కర్రలు చికెన్ అవకాశమా? వావ్, నరకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.

మీకు సినిమా అంటే ఇష్టమా అని ఎవరైనా నన్ను అడిగితే, ఇష్టం అంటారేంటండి బాబు, నాకు పిచ్చండి సినిమాలంటే అని చెప్తాను. అంత క్రేజ్ కదా సినిమాలంటే మనకి. హిట్ డైలాగ్స్, సాంగ్స్ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్తో పాటు అసలైన సినిమా మస్తీ, క్రేజీ క్విజ్ రౌండ్స్ మీకోసం అయితే సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వెంటనే 0891-272-7244 లేదా 0891-272-7288 నెంబర్స్కి కాల్ చేసి నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మన మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ని. మిక్స్డ్ మస్తీలో కాల్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, ఆల్రెడీ కాల్స్ కూడా చేసేస్తున్నారు. క్వశ్చన్ అడిగేద్దాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మహేష్, ఈ పేరు వింటేనే చాలు వైబ్రేషన్స్, ఈ పేర్లోనే చాలా వైబ్రేషన్స్.

0: ఉన్నాయని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. ఇంతకీ అది ఏ సినిమా మీరు నాకు చెప్పాలి. హలో,
1: హాయ్ జ్యోతి, శుక్రియా.
0: శుక్రియా, ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నాను.
0: మరి వెంటనే ఇంట్రడ్యూస్ చేసుకోండి మీ పేరు, మీ ప్రాంతంతో పాటు.
1: సుమలత కాకల్లయ్య.
0: మరి సుమలత గారు, క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను, క్యూ ఇవ్వాలి.
0: అదేనండి, మహేష్ అనే పేర్లోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ పేరు కోసం హీరోయిన్ చాలా పరితపించిపోతూ ఉంటారు. ఏ సినిమా?
1: చిన్న క్యూ నాకు అర్థమవుతుంది.
0: చిన్న క్యూ. ఓకే, సో ఆ సినిమాలో హీరోయిన్ కి మహేష్ అన్న పేరు ఉన్న మనిషి మాత్రమే కావాలి. ఇంకెవరిని లవ్ చేయదు, తను ఇష్టపడదు. ఓకే ఓకే, అయితే నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారో చూద్దాం. హలో.
1: హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
0: మరి ఆదిలక్ష్మి గారు, క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను. అష్టాచమ్మ మూవీ అది, ఆ డైలాగ్
0: అంతే అంటారా?
1: అంతే,
0: లాక్ చేసేద్దామా?
1: ఓకే
0: ఓకే అండి, రైట్ ఆన్సర్ చెప్పారు. చూద్దాం నెక్స్ట్ వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చెప్తారు.
1: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ సో మచ్. హలో,
2: జోకర్ మైనా జ్యోతి గారు
0: చెప్పండి.
2: నవ్వుల రాణి, నవరత్నాల రాణి.
0: క్వశ్చన్ విన్నారా? మరి
2: విన్నానండి. అష్టాచమ్మ అండి. నా పేరు అగ్రాల్ శ్రీనాథ్ అండి. నేను బ్లైండ్ అండి, చిన్నమ్మవారి వీదండి.
0: అయితే అష్టాచమ్మ అంటారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ చెప్పేశారు. మరి మీకోసం అష్టాచమ్మ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వేస్తాను, విని ఎంజాయ్ చేయండి.
2: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: మరి మిక్స్డ్ మస్తీలో ఈరోజు ఫిల్మ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం కదా, ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ప్రేమించడం చూపించడం ఎలా, ప్రేమని ఎలా చూపించాలి, నా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది అని చెప్తాడు హీరో, ఇంతకీ ఏ సినిమాలో డైలాగ్ ఇది, అండ్ హీరో పేరేంటి తప్పకుండా చెప్పాలి. హలో,
6: ఎవరనుకుంటున్నారండి బాబు, గారు వచ్చేసారు.
5: మీ పేరేంటండి? క్లూ ఇవ్వాలా? క్లూ ఓకే, మళ్ళీ చెప్తా క్వశ్చన్, దాని నుంచి మళ్ళీ ఇంకొక క్లూ మీరే తెచ్చుకోండి. హీరో హీరోయిన్ ని లవ్ చేస్తాడు, కానీ హీరోయిన్ హీరోని అసలు ఇష్టపడదు, ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతుంది, కానీ హీరో మాత్రం తన ప్రేమను చెప్తూనే ఉంటాడు. నీ ఎందుకు అన్నిసార్లు ప్రేమని చెప్పడం, ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా అని హీరోయిన్ ఫ్రెండ్స్ అడిగితే చెప్తాడనమాట, ఒక్కసారి చెప్పమంటే ఎలా, నా దగ్గర దాచుకోలేనంత ప్రేమ ఉంది, అందుకే చెప్తూనే ఉంటానని చెప్తాడు హీరో. ఓకే, అయితే మరి నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారో చూద్దాం. బాయ్. హలో
7: మేడం గారు, నమస్తే అండి.
5: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
7: కాకినాడ నుంచి అండి. నా పేరు వీరబాబు మేడం. బన్నీ అనుకుంటున్నాను మేడం.
5: బన్నీ అనుకుంటున్నారా?
7: బన్నీ కాకపోతే అదండి, హీరో చిరంజీవి మేనల్లుడు అండి.
5: ఎస్, చిరంజీవి మేనల్లుడే హీరో అతనే, కానీ మరి సినిమా పేరైతే రాంగ్ అనమాట.
7: ఓకే అండి.
5: ఓకే, అయితే ఎవరు ట్రై చేస్తారో చూద్దాం. ఓకేనా?
7: చూద్దాం. అలాగే అలాగే.
5: ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
8: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
5: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
8: నా పేరు శ్రీను టైలర్ మేడం, పెద్దగదిలి.
5: ఓకే శ్రీను గారు, క్వశ్చన్ విన్నారా మరి?
8: అల్లు అర్జున్ మేడం.
5: ఓకే,
8: ఆర్య.
5: ఎస్, ఎగ్జాక్ట్లీ, ఫైనలీ ఒక రైట్ ఆన్సర్ మనకి దొరికేసింది. సో ఆర్య అనేది ఫస్ట్ రైట్ ఆన్సర్ అన్నమాట.

0: గత జన్మ బంధం తెగిపోని అనుబంధం వల్ల ఐసీయూలో ఉన్న హీరోయిన్ చనిపోదు, బ్రతికే ఉంటుంది. అయినా కూడా ఆత్మగా మారి తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎవరికి కనిపించదు, ఓన్లీ మన హీరోకి తప్ప. అండ్ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే వాళ్ళిద్దరూ గత జన్మలో కూడా ప్రేమికులే అని. సో ఆ బంధం ఇలా కొనసాగుతుంది, అలాగే కలుస్తుంది అనమాట. ఇంతకీ సినిమా పేరేంటి చెప్పాలంటే వెంటనే డయల్ చేయండి 0891-272-7244 లేదా 0891-272-7288 నెంబర్స్కి. హలో హలో హలో
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శిరీష ఫ్రమ్ నాయుడుట.
0: ఓకే, శిరీష గారు క్వశ్చన్ విన్నారా?
1: ఒకసారి చెప్తారా?
0: ఓకే, సో హీరోయిన్ చనిపోదు, ఒక ఐసీయూలో ఉంటుంది చాలా సీరియస్ కండిషన్లో, కానీ హీరోయిన్ ఆత్మగా తిరుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎవరికి కనిపించదు, ఓన్లీ హీరోకి తప్ప.
1: టాక్సీ వాలా?
0: కాదండి.
1: కాదా?
0: టెడ్డీ కూడా కాదు. అంటే మీరు చెప్పిన ఈ మూవీస్ కూడా ఆ కాన్సెప్ట్ బేస్డే, కానీ ఇందులో వాళ్ళిద్దరికి గత జన్మ అనుబంధం కూడా ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు కలవక విడిపోతారు హీరోయిన్ సిచ్యువేషన్స్ వల్ల, హీరో చనిపోతాడు.
1: ఓకే, అది ఎందుకంటే ప్రేమ అంటే ఒకటి ఉంటుంది, నెక్స్ట్.
0: ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ, యు ఆర్ క్లోజ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాగా గెస్ చేశారు. హలో
2: హలో జ్యోతి గారు, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
2: సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మొగల్తూరు.
0: మరి క్వశ్చన్ విన్నారా?
2: విన్నానండి, స్టోరీ గుర్తొస్తుంది. అది రామ్ చరణ్ నటించింది. ఇది పేరు, ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు. అదేమో అనుకుంటున్నాను మేడం నేను.
0: ఓకే, రామ్ చరణ్ కాజల్ మూవీయా?
2: అదే అనుకుంటున్నాను, పేరు గుర్తు రావట్లేదు. అది
0: అందులో కూడా ఈ స్టోరీ ఉంటుంది, కానీ అందులో హీరోయిన్ ఆత్మగా తిరుగుతూ కనిపించదు. సో మీరు అనుకునేది మగధీర మూవీనా?
2: మగధీర,
0: కానీ ఇది అది కాదు. చూద్దాం నెక్స్ట్ ఎవరు ఆన్సర్ చేస్తారు. ఓకేనా? హలో
3: హలో,
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నాగరాజు.
0: నాగరాజు గారు, మరి ఇప్పుడు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చేస్తారా?
3: అవును మేడం, ఇందాక కాలర్ చెప్పారు కదా ఎందుకంటే ప్రేమ అంటే మూవీ.
0: అవును అవును. చూసారా ఈ మూవీ మీరు?
3: చూసాం మేడం.
0: ఓకే, అయితే మరి ఈ మూవీలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.

0: వెల్ మరి మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో ఈరోజు మనం ఫిల్మ్ బెస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాము. అలాగే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి చాలా మంది లిజనర్స్ కాల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన ఫైనల్ క్వశ్చన్ ఏంటో తెలుసా? చంపేస్తే ఒక్కసారితో పోతాడు, అందుకే రివెంజ్ తీసుకుందామని పెళ్లి చేసుకున్నా అని హీరోయిన్ చెప్తుంది. ఇంతకీ అది ఏ మూవీలో డైలాగ్ అండ్ హీరో అండ్ హీరోయిన్ పేరేంటో చెప్పగలిగితే చూద్దాం. హలో హలో, ఓకే లైన్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, చంపేస్తే ఒక్కసారి పోతాడు అందుకే పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది హీరోయిన్. హీరోయిన్ రివెంజ్ తీర్చుకోవడం కోసం హీరోని పెళ్లి చేసుకుంటుంది ఈ మూవీలో. అండ్ ఫన్నీ ఇంటరాక్షన్స్ ఉంటాయి హీరోయిన్ హీరోయిన్కి మధ్య. సో క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు వెంటనే కాల్ చేయండి. కాల్ చేయాలంటే 0891-272-7244 లేదా 0891-272-7288 నెంబర్స్కి వెంటనే రింగ్ చేయండి.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: హలో,
2: గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: పూర్వి భాగ్యశ్రీ, మల్కాపురం నుండి.
0: ఓకే పూర్వి, క్వశ్చన్ విన్నారా? మరి
2: విన్నాము, రంగదే మూవీ.
0: వావ్, నైస్. అసలు ఇంత షార్ట్ గ్యాప్ లో చెప్పేస్తారు అనుకోలే.
2: నేను కూడా ఇప్పుడు ఆడుకుని వచ్చి విన్నాను, చెప్పాను.
0: అవునా? ఓకే, సో క్యూట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మునగపాక నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓ నైస్, నాగేశ్వరరావు గారు.
3: అవునండి.
0: మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా?
3: తెలుసండి. రంగదే.
0: మరి ఇందులో హీరో హీరోయిన్ పేర్లు చెప్పాలి.
3: హీరో హీరోయిన్ పేర్లు చెప్పాలండి. అయితే జ్ఞాపకం
0: ఒక్క పేరు చెప్పండి, పోనీ హీరోదో హీరోయిన్దో.
3: కీర్తి సురేష్ అండి.
0: హీరోయిన్ కీర్తి సురేష్, రైట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
3: ఓకే అండి.
0: హలో. ఓకే సో మరి మీ అందరి కోసం రాంగ్ దే మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఇప్పుడు ఈనాటి ప్రసార విశేషాలు. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి, క్షమించాలి, హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఫామ్ టు సిటీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చిరుధాన్యం ఆరోగ్య పథకం అంశంపై. హరిహరపురం కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి సింగంపల్లి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. సాయంత్రం 7:45 మెలడీ మ్యాచ్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:40 చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం.

నుంచి రిలే. 9:30 నేషనల్ సైన్స్ మ్యాగజైన్ రేడియోస్కోప్ కార్యక్రమం వింటారు, హిందీ ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుంచి. 10:00 రావివాసర్య అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం, వోకల్ అండ్ ఖయాల్ విదూషి ప్రతిమ తిలక్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 11:00 హిందీలో వార్తలు వింటారు, వెనువెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. తిరిగి రేపటి కార్యక్రమాల్లో భాగంగా 6:00 దేశభక్తి గీతం, ఎత్తండి జెండాలు బృందగానం వింటారు. రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీశైలం మల్లికార్జున భక్తి గీతాలు వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో ముదురునారు నాట్లు జాగ్రత్తలు అంశంపై అంశం వింటారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి, వెనువెంటనే సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అంశంలో స్వాతంత్ర సమరయోధులు రాజ్ గురు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అలాగే తెలుగు సినిమా నటీమణి అంజలీదేవి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. సాహితీవేత్త రంగాచార్యులు దాశరథి రంగాచార్యులు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటారు. 2వ అంశంగా సమాచార వాణి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 రన్లు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: దునియా భారత్ స్టార్టప్ కు ఖోజతీ హోగి భై కౌన్ హై ఇస్మే తో ఏక్ జబ్ బ్రేక్ త్రూ హోతా హై తో తురంత లోగో కా ధ్యాన్ జాతా హై బహుత్ లోగో కో హమే జోడ్నా హై హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై హిందుస్తాన్ జాఓ భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జాఓ భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతరిక్ష దిన శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కిచెప్పారు. కోల్కతాలో సుమారు 3400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్బరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
1: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫెసిలిటీ, భారీ తోపం, నెవల్ వేపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే, స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డీసీ, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఏడబ్ల్యూఎస్ రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలక

0: మైన నిర్మాణ రహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడామంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐఎచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవలసిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

వ్యవసాయం నుంచి నగర జీవితం వరకు ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల విలువైన సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలు, ఇవన్నీ ఒకే వేదిక మీద అందించే ప్రత్యేక కార్యక్రమమే ఫార్మ్ టు సిటీ. ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: अब आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
0: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారాలు. ఈరోజు మన స్టూడియోస్కి ఒక విశిష్ట వ్యక్తి అయితే వచ్చున్నారు. మన వంటింట్లో ఉండే ఆహారమే మన ఆరోగ్యానికి తొలి ఔషధం. నేటి జీవనశైలిలో పోషకాహార లోపాలే అవ్వచ్చు, జీవనశైలి వ్యాధులే అవ్వచ్చు, ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి కదా. మరి మన చూపు సంప్రదాయ ఆహారాల మీద పడుతుంది. రుచి కంటే పోషకమే గొప్పది, అదే నిజమైన ఆరోగ్య సంపద అని అనుకుంటున్నాం ఇప్పుడు. పళ్లెల్లో చిరుధాన్యాలు ఉంటే జీవితంలో ఆరోగ్యం చిరకాలం ఉంటుంది అనేది కూడా ఒక నానుడు వచ్చేసింది. అలాంటి పోషక సంపదతో నిండిన చిరుధాన్యాల విశిష్టత, వాటి ఆరోగ్య ప్రయోజనాలు, రోజువారీ ఆహారంలో వాటిని మనం ఎలా చేర్చుకోవాలి, అంటే మన పళ్లెల్లోకి ఎలా తెచ్చుకోవాలి చిరుధాన్యాలు అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి సింగంపల్లి మీనాక్షి గారు మన స్టూడియోస్ లో మనతో ఉన్నారు. సింగంపల్లి మీనాక్షి గారు బీసీజీ కేవీకే హరిపురంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ రోజు మనతో అయితే గనక చాలా విషయాలు మీనాక్షి గారు పంచుతారు. చిరుధాన్యాలు, వాటి నుంచి ఉన్న ఆరోగ్యాన్ని ఎలా పొందాలి, అవన్నీ కూడా చెప్తారు. నమస్కారం అండి మీనాక్షి గారు.
3: నమస్కారం అండి.
2: చిరుధాన్యాలు పాతకాలంలో అయితే గనక పేదవారి ఆహారం అని భావిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అదే సూపర్ ఫుడ్ అయిపోయిందన్నమాట. మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇవి గుర్తింపు పొందుతున్నాయి. ఈ మార్పుకి గల కారణం ఏంటంటారు?
3: అసలు మిల్లెట్స్ సూపర్ ఫుడ్ ఎందుకు అయింది అంటే, మనకి మిల్లెట్స్ లో అధిక ఫైబర్, ఎక్కువ ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయదు, మరియు అందులో విటమిన్లు, మినరల్లు సమృద్ధిగా ఉండటం వలన మనం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు మన శరీరానికి సమృద్ధిగా అందుతాయి, మరియు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల మన కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
2: గ్లైసెమిక్ ఇండెక్స్ అంటున్నారు మీరు, అంటే ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే?
3: గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక సూచిక, అంటే మనం తీసుకునే సాధారణ ఆహారాల్లో పిండి పదార్థం విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుంది. అయితే ఆ గ్లూకోజ్ శరీరానికి శక్తిని అందిస్తుంది. పిండి పదార్థాలు ఎంత త్వరగా మరియు ఎంత ఎక్కువ పరిమాణంలో రక్తంలోని చక్కెర స్థాయిని పెంచుతాయో తెలియజేసే ఇండెక్స్ ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము.
2: గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలంటారా?
3: గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సాధారణంగా తక్కువగా ఉండాలి. రోజు తినే అన్నంతో పోల్చినట్లయితే బియ్యంలో మనకి 77% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే మిల్లెట్స్ తో పోలిస్తే ఊదలు, రాగులలో 35-34% మనకి ఉంటుంది. అందువలన మన మిల్లెట్స్ తినటం వలన గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎప్పుడూ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వలన మనకి ఎవరైతే డయాబెటిక్ తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి ఇదొక అమృత ఆహారం.
2: ఇప్పుడైతే కనుక ఒక చాక్ మనల్ని అలరిస్తుంది.

0: మీనాక్షి గారు, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనం రోజువారీ తినే ఈ బియ్యం ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిరుధాన్యాలు, ఊదలు, రాగులు ఇవన్నీ కూడా తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి మనలో ఈ డయాబెటీస్ లక్షణాలు అనేవి తగ్గుతున్నాయి. బాగుందండి. మరి చిరుధాన్యాలు ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు అన్న విషయాన్ని మాకు చెప్పారు. ఇంకా ఎవరెవరు తీసుకోవచ్చు? ఎందుకంటే డయాబెటీస్ రాకుండా కూడా నిర్మూలించుకోవచ్చా?
1: అవునండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మిల్లెట్స్ ఎవరు తీసుకోవచ్చు అని చూస్తే, మిల్లెట్స్ ని మనం అన్ని వయసు వారు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అధిక పీచు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువలన వీటిని పోషక ధాన్యాలు అంటాం. సమతుల్య ఆహారంలో భాగంగా దాదాపు అన్ని వయసు వారు తీసుకోవచ్చు. అయితే వయస్సు, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమ మరియు పోషక అవసరాలను అనుగుణంగా పరిమాణాన్ని నిర్ణయించాలి.
0: చిరుధాన్యాలు అన్ని వయసు వారు కూడా తీసుకోవచ్చు అంటున్నారు, ఎలా? వయసు వారీగా మాకేమన్నా చెప్పగలుగుతారా?
1: చెప్తానండి. ఇప్పుడు మనం ఉదాహరణకు 30 సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకుందాం. అదే వ్యక్తి ఎక్కువ పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, అంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరికొందరు ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్లే పిల్లలు కానీ, వాళ్ళు మధ్య రకం ఉంటారు. అంటే వాళ్ళకి పని అంత ఎక్కువగా ఉండదు, శారీరక శ్రమ ఎక్కువ ఉండదు. మరియు మూడో రకం చూసినట్లయితే వాళ్ళు అసలు శారీరకంగా శ్రమ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ వర్కర్స్ని తీసుకుందాం, వాళ్ళకు ఎక్కువగా అసలు శారీరక శ్రమ అనేది ఉండదు. సో అటువంటప్పుడు ఇది చేసే పనిని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ శ్రమ ఉన్నవాళ్ళు 2 కప్పులు మిల్లెట్లు తీసుకుంటే, మధ్యస్థంగా పనిచేసే వాళ్ళు 1.5 కప్పులు తీసుకోవాలి. అదే సాఫ్ట్వేర్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కువ శారీరక శ్రమ లేని వాళ్ళు మాత్రం 1 కప్పు తీసుకుంటే సరిపోతుంది.
0: ఇక తదుపరి అంశానికి వెళ్లే ముందు ఒక మంచి పాట అయితే గనక మనకి వీణుల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్. పెట్టు

0: చెస్సి అనుకో బాంకో
1: ఒకరొక్క చాలి హంగామా చిక్ బాం చిక్ చేస్తాలే.

0: బియ్యంతో పోల్చినట్లయితే మనం బియ్యం 2 కప్పులు మనం ఒక 200 గ్రామ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, అదే మిల్లెట్స్ అయితే 120 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం మనం ఎప్పుడు ఒకరు చెప్పారు కదా, ఒక ఏజ్ బట్టి కూడా తీసుకోకూడదు, వాళ్లకుండే ఆరోగ్య పరిస్థితి కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: అది కడుపు నిండిపోయినట్టుగా కూడా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు అని కూడా నేను విన్నాను, అదెంతవరకు నిజం?
0: నిజం అండి, ఎందుకంటే మిల్లెట్స్ లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ ఏమవుతుంది అంటే రక్తంలో తక్కువ తక్కువ గ్లూకోజ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మనకి ఎక్కువగా షుగర్స్ లెవెల్స్ మన బ్లడ్ లో రిలీజ్ అవుతాయో వెంటనే మనకి ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. తక్కువ తక్కువగా రిలీజ్ అవ్వడం మూలాన మనకి ఆకలి త్వరగా వేయదు. ఇదే మిల్లెట్స్ తీసుకోవడానికి కారణం.
1: చిరుధాన్యాలు తీసుకుంటే గనక మన బ్లడ్ లో ఆ గ్లూకోజ్ అనేది నెమ్మది నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల త్వరగా ఆకలి కూడా వేయదు అని చెప్తున్నారు. చాలా బాగుందండి. మరి చిరుధాన్యాలు ఎవరు తీసుకోవచ్చు అనే దానికి

0: తీర్చడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రాగిలో కాల్షియం, సజ్జలో ఐరన్ మంచి మూలాలుగా పనిచేస్తాయి. గర్భిణీల విషయానికి వస్తే, వైద్యుడు లేదా నమోదిత డైటీషియన్ సూచించిన సమతుల్య ఆహారంలో భాగంగా మిల్లెట్స్ని చేర్చవచ్చు. ఇవి పీచు పదార్థం, ఖనిజ లవణాలు మరియు శక్తిని అందిస్తాయి. అయితే మొత్తం పోషక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆహార ప్రణాళిక రూపొందించాలి. వృద్ధుల విషయంకొస్తే, వాళ్లకి సులభంగా జీర్ణమయ్యే విధంగా వండిన మిల్లెట్లు పీచు పదార్థం అందించే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇంకా మధుమేహం, డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే కొన్ని మిల్లెట్స్ తక్కువ లేదా మధ్య గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అయితే మిల్లెట్ రకం, వండే విధానం, తీసుకునే పరిమాణం మరియు దానితో పాటు తీసుకునే ఆహారం రక్తంలో చక్కెరపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పప్పులు, కూరగాయలు, పెరుగు వంటి ప్రోటీన్ మరియు పీచు అధికంగా ఉన్న ఆహారాలతో కలిపి వైద్యుడు లేదా డైటీషియన్ సూచించిన పరిమాణంలో తీసుకోవాలి.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.
2: వండే విధానం అనేది అన్నారు, మరి ఈ వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎలాంటి విషయాలు చిరుధాన్యాల మీద గుర్తుపెట్టుకోవాలి?
0: చిరుధాన్యాలలో తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి, ఒక్కసారి ఎక్కువ మోతాదులో కాకుండా నెమ్మదిగా ఆహారంలో చేర్చాలి. తగినంత నీరు తాగాలి, ఎందుకంటే మిల్లెట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది, కొంతమందికి అజీర్ణం అవుతుంది. అజీర్ణం అవ్వటం వల్ల గ్యాస్ట్రిక్ ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎవరైతే మొదట్లో స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం కొంచెంగా, అంటే ఒక రోజులో ఏదో ఒక పూట, ప్రిఫర్బ్లీ మధ్యాహ్నం అయితే కొంచెం మంచిది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత మనకు కొంచెం యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైజెషన్ ప్రాబ్లం ఉండదు,
1: జీవక్రియ ఎక్కువ జరుగుతుంది.
0: ఎస్, అవునండి. తర్వాత అలా పెరిగే కొద్దీ ఉదయం అల్పాహారంగా, మధ్యాహ్నం భోజనంలో, రాత్రులు అలా పెట్టుకొని జొన్నలతో రోటీలాగా ప్లాన్ చేసుకొని తినటం చాలా మంచిది. కానీ ఒకటేసారి మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
1: ఇప్పుడైతే కనుక ఒక చాక్ మనల్ని అలరిస్తుంది.

0: చిరుధాన్యాల గురించి ఇప్పటివరకు మాకు చాలా విషయాలు చెప్పారు. మరి ఎక్కువగా చిరుధాన్యాల్ని రాత్రే నానబోసుకోవాలి ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎందుకని చిరుధాన్యాల్ని రాత్రులే నానబెట్టంటే మినిమమ్, అంటే ఉదయం మనం వండుకుంటా ఉంటే రాత్రులు నానబెట్టాలంటారు, అంటే మినిమం 6 to 8 hours నానాలి అని అంటారు, ఎందుకని అంటారు?
1: ఎందుకనంటే అండి, ఇప్పుడు మిల్లెట్స్ని వండే ముందు 6 to 8 గంటలు నానబెట్టడం వల్ల వాటిలో సహజంగా ఉండే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఫైటిక్ యాసిడ్ అనేది ఇనుము, ఐరన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా చేసే ఒక యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్. నానబెట్టడంప్పుడు గింజలు నీటిని పీల్చుకొని మొలకెత్తే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఫైటేజ్ వంటి ఎంజైమ్లు చురుకుగా పనిచేసి ఫైటిక్ యాసిడ్ను విచ్ఛిన్నం చేస్తాయి. సో అందువలన మిల్లెట్స్ అనేది ముందుగా నానబెట్టాలి. అయితే కొన్ని మిల్లెట్స్ అనేవి 6 to 8 గంటలు, జొన్నలు, ఊదలు లాంటివి మనకి 8 to 12 గంటలు నానబెట్టచ్చు. అంతకంటే ఎక్కువగా నానబెడితే మనకి ఫెర్మెంటేషన్ జరుగుతుంది. మన ఇండియన్ టెంపరేచర్ కండిషన్స్ని బేస్ చేసుకొని మన రూమ్ టెంపరేచర్లో 12 గంటల కంటే ఎక్కువ మనం నానబెట్టినట్లయితే అనవసర బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానివల్ల మిల్లెట్స్లో ఉండే కొన్ని వైటమిన్ బి అనేవి కూడా నీటితో పాటు బయటికి పోవచ్చు. అందుకని నిర్ణీతంగా 6 to 8 గంటలు నానబెడితే మనకి సరిపోతుంది.
0: కొన్ని మిల్లెట్స్ అయితే కనుక 8 to 12 గంటల వరకు సరిపోతుంది. చాలా మంచి విషయం చెప్పారండి. అంటే ఈ ఫైటిక్ యాసిడ్ గురించి, అది మిల్లెట్స్ లో నానబెట్టకపోతే గ్రహించకపోవడం, అంటే కొన్ని కొన్ని విటమిన్లు అవి మన బాడీ గ్రహించదు అనే విషయం చాలా బాగా చెప్పారండి. ఇప్పటి వరకు మీరు చిరుధాన్యాల గురించి అయితే ఈ పోషక లభ్యత అనేది మొత్తం అంతా చెప్పారు. మరి రెసిస్టెంట్ స్టార్చ్ అని ఇందాక అన్నారు, అంటే ఏంటంటారు?
1: రెసిస్టెంట్ స్టార్చ్ అనేది పిండి పదార్థం. అంటే నార్మల్గా మనకి ప్రతి ఒక్క బియ్యంలో కానివ్వండి, మిల్లెట్స్లో కానివ్వండి, స్టార్చ్ ఉంటుంది. కానీ మిల్లెట్స్లో ప్రత్యేకంగా రెసిస్టెంట్ స్టార్చ్ అని ఒక ప్రత్యేక రకం. సాధారణంగా మనం తిన్న స్టార్చ్ చిన్న ప్రేగుల్లో జీర్ణమై గ్లూకోజ్గా మారుతుంది. కానీ రెసిస్టెంట్ స్టార్చ్ మాత్రం చిన్న ప్రేగులలో జీర్ణం కాకుండా పెద్ద ప్రేగులకు చేరుతుంది. అక్కడ ఉపయోగకరమైన పేగు సూక్ష్మజీవులు దీనిని ఫెర్మెంటేషన్ ద్వారా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియలో ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. ముఖ్యంగా బ్యూటరేట్ ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యూటరేట్ అనేది పేగు కణాలకు ప్రధాన శక్తి వనరులుగా పనిచేసి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెద్ద ప్రేగులలో రెసిస్టెంట్ స్టార్చ్ను మంచి బ్యాక్టీరియా కిణ్వం చేసి షార్ట్ చైన్ ఆమ్లాలుగా ఉత్పత్తి చేసి బ్యూటరేట్, ఎసిటేట్ అండ్ ప్రోపియోనేట్ అనే కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల ఎవరికైతే పేగు సంబంధిత వ్యాధులు ఇట్లాంటివి ఉంటాయో అటువంటి వాళ్ళకి ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా మంచిగా తక్కువగా తగ్గడం స్టార్ట్ అవుతుంది.
0: అంటే పేగు సంబంధిత వ్యాధులు కూడా మిల్లెట్స్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు?
1: అవునండి.
0: ఓ, ఈ ఇంత అంటే టెక్నికాలిటీ కూడా ఉంది.
1: అవును,
0: తగ్గించే స్వభావం వాటికి ఉంది.
1: అవును.
0: అబ్బా బాగుందండి, చాలా మంచి విషయాలు చెప్పారు. మరి అలాగే చిరుధాన్యాలు వాటిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అంటే ఫుడ్ ఈజీగా తయారు చేసుకునే విధానాలు ఏమైనా మాకు చెప్తారా?
1: ఈజీగా విధానాలు అంటే మనకి పురాతన కాలం నుండి వస్తున్న రాగి ముద్ద, పులిహోర, పాయసం, ఇడ్లీ, దోశ ఇవన్నీ మనం ఇంట్లో ఇడ్లీ ఎలా చేసుకుంటున్నామో సేమ్ అలానే చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఇడ్లీకి దోశకి ఫెర్మెంటేషన్ చేస్తాం కాబట్టి అది మిల్లెట్స్కి ఇంకా ఎక్స్ట్రాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఫెర్మెంటేషన్ జరిగినప్పుడు అందులో ఉన్న కొన్ని కాంపౌండ్స్ అనేవి మనకి మన బాడీ గ్రహించుకునే విధంగా చేస్తాయి. అందువలన మిల్లెట్స్లో కొన్ని, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు నానబెట్టడం వల్ల మనకి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అనేది అబ్జార్ప్షన్, నానబెట్టకుండా తినే మిల్లెట్స్లో అబ్జార్ప్షన్ 40 to 50% ఉంటే నానబెట్టిన తర్వాత తిన్న మిల్లెట్స్లో 50 to 70 వరకు ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇంకొంచెం పనితీరు ఇంకొంచెం మెరుగుపడుతుంది.
0: చిరుధాన్యాలు మన మీద పనిచేసే తీరు ఇంకా
1: మెరుగుపడుతుంది.
0: బాగుందండి. మరి అయితే గనక మీరైతే సజెస్ట్ చేసే చిరుధాన్యాలతో తయారు చేసుకునే ఫుడ్స్ అయితే గనక ఇడ్లీ దోశ, అంటే ఫర్మెంటెడ్ అయితే గనక మనకి ఇంకా కూడా బాడీకి చాలా మంచిది జరుగుతుంది. ప్లస్ ఫర్మెంటెడ్ అయితే త్వరగా జీర్ణం అవుతుంది కూడా. ఎవరికైతే జీర్ణ సమస్యలు ఉండేవో అలాంటి వారికి జీర్ణం అవుతుంది కూడా అని చెప్తున్నారు. బాగుంది, చాలా బాగుందండి, చాలా చక్కగా చెప్పారు మీనాక్షి గారు. మరి

0: నైపుణ్యాలు కేవలం ఒక ఆహారం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన జీవనానికి బలమైన పునాది అని విలువైన సూచనలు మాకు వివరించారు. సమతులాహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని శ్రోతలకి చాలా చక్కగా శ్రీమతి సింగంపల్లి మీనాక్షి గారు, బీసీటీ కేవీకే హరిపురం శాస్త్రవేత్త, చాలా చక్కగా వివరించారు. చిన్న మార్పులతోనే పెద్ద ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నేటి నుంచే చిరుధాన్యాల్ని మన ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యకరమైన జీవితానికి నాంది పలుకుదాం. మరి శ్రోతలు, వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకి వస్తాం. నమస్కారాలు తెలుపుదాం మన సింగంపల్లి మీనాక్షి గారికి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఫార్మ్ టు సిటీ ఉపయోగకరమైన సమాచారం, నిపుణుల సూచనలు, ఆసక్తికరమైన విశేషాలు, మనసును అలరించే మధురమైన పాటలతో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 7:15 ఇదే ఎఫ్ఎం రెయిన్బో 102 MHz లో ఫార్మ్ టు సిటీతో మరో కొత్త అంశం, మరిన్ని విలువైన విశేషాలు, నిపుణులతో ప్రత్యేక ముఖాముఖీలు, ఆహ్లాదకరమైన పాటలతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే.
3: మత్లబ్?
2: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. పహలీ వాలీ బాత్ కహాన్?
3: परम तो सभी डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: మీరు ఇంతవరకు ఫార్మ్ టు సిటీ కార్యక్రమంలో చిరుధాన్యం ఆరోగ్య పథకం అంశంపై హరిహరపురం కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి సింగంపల్లి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఏ. బృందాకుమారి.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

పగలంతా పడిన అలసటను మర్చిపోయి మనసును తేలికపరచుకునే ప్రశాంతమైన సమయం ఇది. నిశ్శబ్దమైన ఈ రాత్రి వేళ మీ ఆలోచనలకు తోడుగా మీ మనసుకు హాయినిచ్చి మధురమైన పాటలతో మీ ముందుకు

నచ్చింది మీ ఫేవరెట్ నైట్ షో మెలడీ మ్యాచ్. మన చుట్టూ ఆర్టిఫిషియల్ లైట్స్ ఎన్ని ఉన్నా సరే మనకి న్యాచురల్గా చంద్రుడి నుంచి వచ్చే కాంతి ఉంటుంది చూడండి, అది ఇచ్చే హాయిని ఇంకేది ఇవ్వలేదు. అందుకే వెన్నెల జాబిలి తీసుకొచ్చే అందం ఆనందం మనకి ఇంకేది ఇవ్వలేదు. అటువంటి ఒక చక్కని గీతం చంటి చిత్రం నుంచి మీకోసం.

రోజంతా ఎంతో బిజీగా ఉన్న మన శరీరం రాత్రైతే మెదడుకి షిఫ్ట్ అయ్యి ఆలోచనలతో తికమక చేస్తూ ఉంటుంది. కానీ మనకి సరైన నిద్ర రావాలి అంటే మనసుకి కాదు మెదడుకి కూడా ప్రశాంతత చాలా అవసరం. మరి మెదడుకి ప్రశాంతత రావాలి అంటే ఏం చేయాలి? ఏ క్వశ్చన్స్ అయితే మన మైండ్ మనని అడుగుతుందో దానికి మనం లాజికల్ సొల్యూషన్స్ ఆన్సర్స్ ఇవ్వడం మొదలు పెట్టాలి. అప్పుడే మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, అలాగే ఆలోచనలు మానేసి హాయిగా నిద్రలోకి మిమ్మల్ని జర్నిస్తుంది.

అంటే శరీరం కూడా సహకరించాలి కదా. మరి చాలామంది ఎంత వేడిగా ఉన్నా సరే పాదాలకి దుప్పటి కప్పందే నిద్రపోలేరు కదా. చూడండి, ఎంత వేడిగా ఉన్నా సరే ఖచ్చితంగా మనం దుప్పటి కాస్త బాడీ పార్ట్ని కవర్ చేసుకునేలా కప్పుకుంటేనే నిద్రపడుతుంది. అది ఎందుకో తెలుసా? కాళ్ళని చల్లగా అయిపోతే మనకి నిద్ర పట్టదట. అందుకని పాదాలని వెచ్చగా ఉంచుకోవడానికి నిద్రపోయే ఒక అరగంట ముందు వెచ్చని నీళ్ళలో, అదే గోరువెచ్చని నీళ్ళలో పాదాలని కాసేపు ఉంచుకోవడం వల్ల మనకి నిద్ర హాయిగా పడుతుందంట. లేదు అంటే మనం సాక్స్ వేసుకోవడం వల్ల హ్యాపీగా నిద్రపోతామంట. సో దానివల్ల పాదాలు చల్లబడిపోకుండా వెచ్చదనం ఉంటుంది కాబట్టి వెచ్చని పాదాలు ఉంటే చల్లని నిద్ర మనకి వస్తుందంట.

వెన్నెలని జాబిలిని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సాయంత్రం అవ్వగానే అలా మనకి చంద్రకిరణాలు తాకుతూ ఉంటే, ఆ వెన్నెల్లో హాయిగా నడుస్తూ ఉంటే మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుంది. కానీ మీకు ఒక చిన్న విషయం తెలుసా? మనకి రాత్రి హాయిగా నిద్ర పట్టాలి అంటే ఉదయంన సూర్యకాంతి ఎంతో అవసరమంట. దానికి పునాది ఉదయాన్నే పడాలంట. మార్నింగ్ లేచిన వెంటనే 10 నుంచి 15 నిమిషాలు ఎండలో గడిపితే మీ శరీరంలో మెలటానిన్ హార్మోన్ సైకిల్ క్రమబద్ధంగా పనిచేస్తుందంట. దీనివల్ల రాత్రి నిద్ర హాయిగా టైంకి వచ్చేస్తుంది. కాబట్టి తొందరగా రాత్రి నిద్రపోవాలంటే ఖచ్చితంగా ఉదయం లేవగానే ఒక 10 నుంచి 15 నిమిషాలు సన్లైట్ని, మీ బాడీని, మీ స్కిన్ని అబ్జార్బ్ చేసుకునివ్వండి. ఇంకా చూడండి, ఎంతో హాయిగా నిద్రపోతారు రాత్రిపూట.

మెలడీ మ్యాచ్ వింటున్నారు. మనందరికీ తెలుసు మన జీవితంలో ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మన చేతుల్లో లేవని. మనకి తెలియకుండానే, మనం అనుకోకుండానే కాలక్రమేణా ఎన్నో విషయాలు మారిపోతూ ఉంటాయి. ఎన్నో ఆలోచనలు కూడా మనకి మారిపోతూ ఉంటాయి కదా. అరే, ఒకప్పుడు ఇలా ఆలోచించే వాళ్ళని ఇప్పుడు అర్థమవుతుంది. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఇలా జరగడం కూడా మన మంచికే కదా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? సో గతంలో ఇలా జరగకపోయి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేదేమో, కాబట్టి అదే నాకు మంచిదేమో అని ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఎప్పుడు కూడా అతిగా ఆలోచించి ఈ విధంగా మనసు పాడు చేసుకోకూడదు. కాబట్టి కొన్ని విషయాలు మన చేతిలో ఎప్పటికీ ఉండవు. కాబట్టి అన్ని విషయాల్ని, అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి హాయిగా నిద్రపోవాలి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల సీఈఓలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ది చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: బహుత్ లోగో కో హమే జోడ్నా హై, హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో ఏక్ జిందగీ బనానీ హై తో హిందుస్తాన్ జావ్, భారత్ కి స్టార్టప్ సే జుడ్ జావ్, భారత్ కి కో స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ది, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని

0: ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్టపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ద నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ బిల్డ్స్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: दूना गिरी भी निर्मित हुई है, जिसे इसी वर्ष माननीय प्रधानमंत्री जी ने राष्ट्र को समर्पित किया है. जीआरसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं, एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ, పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్దతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27 తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 117 బంతుల్లో 117 పరుగులు చేయగా, శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3,

లాహిరు కుమార, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. మనం చిత్ర నుంచి అజిత్ సింగ్ బృందం పాడిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తి రంజన్ కార్యక్రమం, శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు వింటారు. 6:30కు చింతన వ్యాఖ్యాత శ్రీ దర్భముల్ల వెంకటేశ్వరరావు. పొలం పనులు 6:35, 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15కు ఉదయ సమయంలో నేటి మాట, ఆ తర్వాత బందాల పండుగ శ్రీ మేడా మస్తానరెడ్డి కథానికంగా, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి ఇత్యాది అంశాలు వింటారు. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం ప్రసారమవుతుంది. 9:00 తిరిగి 10:30 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ గవర్నమెంట్స్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. 11:00 మధురిమ, 12:40 కార్మికుల కార్యక్రమం, 1:30 తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన అనే అంశం ఆధారిత ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ మహిళా శ్రోతలు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. 2:30 జానపద రంజంలో గంగా గౌరీ సంవాదం తంబూరు కథ ప్రసారమవుతుంది శ్రీమతి వి నీలమ బృందం వారిచే. 5:00 యువాని విజయుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్, మంత్ర, వికాసం, ఇంకా ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు వింటారు. 7:00 ప్రసార విషయాలు, 7:15 వ్యవసాయ పాఠశాల. వ్యవసాయంలో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెలకువలు, డాక్టర్ ఏ సాంబయ్య గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమలక, 9:00 టోకన్ ఇంగ్లీష్, 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు.

వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ఉష్ణోగ్రతలు వాల్తేరులో మొదటి గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 26.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షపాతం 1.2 మిల్లీమీటర్లు. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడుకుని 1-2 ప్రాంతాల వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాలు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 3 రోజులకు వాతావరణ హెచ్చరిక. వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర తీరం నుంచి తీరం వెంబడి యానం తీరాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకలిద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో రాబో 5 రోజుల పాటు వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఇక పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరంలోనూ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో రాబో 5 రోజుల పాటు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ గాలిలో గరిష్ట వేగం 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రాబో 5 రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకలేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13 దాటి 58 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్ల అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, ఎఫ్ఎం 102 MHz వై ప్రభాత ప్రసారం 5:51 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.